ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన్ కార్యక్రమంలో పి సూర్యరావు, ఎం కృష్ణమోహన్, ఎం శ్రీరామప్రసాద్, ఎం అంజనా సుధా పాడిన పట్రాయని సీతారామ శాస్త్రి గారి రచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత రెవరెండ్ పి వరప్రసాద్.
1: ఆదియందు దేవుడు ఒంటరిగానే ఉండెను. ఆ దేవునికి కొన్ని లక్షణములు ఉండెను. అట్టి లక్షణములలో ప్రేమ ప్రాముఖ్యమైనది. దేవునిలో ప్రేమ ఉండుటను బట్టి అన్యాయస్తులను న్యాయస్తులుగా తీర్పు తీర్చడు. ఒంటరిగానున్న దేవుడు తన సహవాసములో నుటికై తన స్వరూపమునందు నరుని కలుగుచేవలనది దేవుని అభిష్టమాయెను. దేవుడు ప్రేమామయుడు, ప్రేమామూర్తియగు. దేవుడు నరుల్లో కూడా ప్రేమను లక్షణమును హృదయమందు ఉంచెను. ప్రేమామూర్తియగు దేవుడు తాను సృజించిన జీవకోటి అంతయు ప్రేమ అనురాగములతో ఉండవలనని కాంక్షించుచున్నాడు. ప్రేమ అనే ఈ పదము

0: భూలోకమంతటా చాలా ప్రాముఖ్యమైన స్థితిని పొంది ఉన్నది. ప్రేమ అను మాటకు భూలోకమందు ఉద్భవించిన పుణ్యపురుషులు వివిధ రూపమున ప్రకటించిరి. నీటి ప్రపంచ పరిస్థితులను గమనించిన ప్రేమ మరుగునపడి కోపము, ద్వేషము, స్వార్థము, స్వలాభము మొదలగునవి ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. దేవుడు ప్రేమస్వరూపి. బైబిలు గ్రంథమునకు ఈ విధముగా చెప్పుచున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ప్రేమ క్షమాగుణము కలిగినదై ఉన్నది, లాభమును ఆపేక్షించదు. ప్రేమ లేనివాడు మృగ్యుడు, కంచును గణగణలాడు తాళము వంటి వాడునై ఉన్నాడు. ప్రపంచ మర్మముల అన్నియు తెలిసి జ్ఞానమంతయు ఎరిగియున్నను ప్రేమ లేనివాడైతే అట్టివాడు వ్యర్థుడు. ప్రేమకు హద్దులు తారతమ్యములు లేవు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయా చూపించును, మత్సర పడదు, డంభముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారములను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయములలో సంతోషపడక సత్యములో సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ లేకపోటును బట్టి ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధములు జరిగెను. నిష్కారణముగాని నిర్దోషుల రక్తము ఒలికింపబడెను. కోట్లాది మంది మరణమునకు ఆహుతైనారు. బైబిలు గ్రంథమునందు పాత నిబంధన కాలమనే ఒకటి ఉన్నది. అటి కాలములో కంటికి కన్ను, పంటికి పన్ను అను సిద్ధాంతము ప్రబలముగా నుండెను. ఆ పిమట దేవకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి అటి సిద్ధాంతమును వ్యర్థపరచి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని బోధించెను. ప్రతి వారును ప్రేమనే దివ్యను వెలిగించి నేటి ప్రపంచ వ్యాప్తముగా ఆవరించి ఉన్న క్రోధ మత్సరములను అంతరింపచేసి జగమంతయు ప్రేమతో నిండిన నాడు ఈ జగమే స్వర్గమగును. ఈ జగమందు వెలసిన పుణ్యపురుషులో బోధించిన ప్రేమ అనే గుణము కన్నా మరొక శ్రేష్టమైన గుణము మరేదియూ లేదు.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత రెవరెండ్ పి వరప్రసాద్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ట్రాక్టర్ నిర్వహణలో జాగ్రత్తలు. మనకు తెలియజేస్తున్నారు ట్రాక్టర్ నగర్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్.
2: జిల్లా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఖరీఫ్లో వేసుకోదగ్గ మెట్ట పంటలు, వాటిలో అధిక దిగుబడి కొరకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇక మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మెట్ట సాగు సుమారు 90% సాగులో ఉంది. అందులో ఎక్కువగా మనకు ఎర్రరేగ నేలలే ఉన్నాయి. ఈ వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. దీంట్లో ఎందుకు కష్టమని మనం అనుకోవాలి అంటే ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితులు, అంటే ఈ బెట్ట పరిస్థితులు అయితేనేమి పంట కాలంలో రావడం, ముఖ్యంగా పంట యొక్క ముఖ్య సున్నిత దశలు అన్నమాట, అంటే పూత దశ కావచ్చు, ఊడలు దిగే దశ కావచ్చు, లేదా కాయ గింజ గట్టిపడే ఇటువంటి దశలన్నీ కీలక దశలు అంటాం. అటువంటి కాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలోనే మనం పరిశీలించినట్లయితే బెట్ట పరిస్థితుల కంటే ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం తక్కువ సమయంలో కురవడం, అంటే ఒక గంటలోనే ఎక్కువ వర్షపాతం కుండపోతగా కురవడం, వరుసగా ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ వరుసగా వర్షం కురవడం, అంటే ఎడతెరిపి లేకుండా కురవడం, అంటే దడి అంటాము, అంటే ఇటువంటి ఎక్కువ వర్షాల వల్ల కూడా పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్నే మనం గ్రామాల్లో పచ్చికరువు అని కూడా అనుకుంటూ ఉంటారు. మనం ఉదాహరణకు మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చికరువు అనేది ఒక 2008 సంవత్సరంలో వచ్చిందన్న

అన్నమాట. 2007లో దిగుబడులు బాగానే వచ్చాయి వేరుశనగలో. దాంతో పోల్చుకున్నప్పుడు 2008లో మనము ఈ జిల్లాలో సర్వే చేశాము. చేసినప్పుడు సుమారు 90 నుంచి 93% వరకు దిగుబడి బాగా పండిన సంవత్సరం, అంటే 2007లో బాగానే పండింది. ఆ సంవత్సరంతో పోల్చుకుంటే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా ఇక మొన్న ఈ పోయిన 2 సంవత్సరాలు, అంటే 2020 ఖరీఫ్ కావచ్చు, 2021 ఖరీఫ్ కావచ్చు, ఈ 2 సంవత్సరాలను మనము పరిశీలించినట్లయితే, అంటే అతివృష్టి, అంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, పంట కీలక దశల్లో కురవడం వల్ల జిల్లాలో రైతులు చాలా వరకు కూడా మనకు నష్టపోవడం జరిగింది. అంటే ఇంతవరకు బెట్ట పరిస్థితుల గురించి నష్టం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ వర్షపాతం, వెట్ స్పెల్స్ అంటాం దీన్ని, దానివల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వేరుశనగను ప్రతి సంవత్సరం సాగు చేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువై నష్టపోతున్నారు. అంటే మనం ఇప్పుడు సాగు చేసే వర్షాధార మెట్ట పంటల్లో ఎక్కువగా మనకు వేరుశనగకే ఖర్చు ఎక్కువైతుంది. అలా కాకుండా పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండి ఈ కంది, ఆముదం ఇటువంటి పంటలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే ఈ పంట మార్పిడి జరుగుతుంది, అంతేకాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఒక కనీసం దిగుబడి లేదా కనీస నికర ఆదాయం అనే దాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఒకే పంటను సాగు చేయకుండా 2-3 ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక నికరాదాయం పెరుగుతుంది. ఇటువంటి ఈ పరిస్థితులను అధిగమించాలి అని అంటే రైతు సోదరులు కొన్ని చిన్న చిన్న మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులకు అన్ని, అందరూ రైతు సోదరులకు అందరికీ తెలుసు చాలా విషయాలు. మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, ఇప్పుడు మొదటగా ఏం చేయాలంటే, మనం వేసవిలో కనీసం ప్రతి 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ లోతు దుక్కులు అనేటువంటి తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ భూమి లోపల పొర పగిలిపోయి వర్షపు నీరు అనేటువంటిది భూమిలోనికి ఇంకి బెట్ట వచ్చినప్పుడు మొక్క లేదా పంట తట్టుకుంటుంది అన్నమాట. ఒకవేళ వర్షం ఎక్కువైనప్పటికీ ఈ వర్షపు నీరు అంతా కూడా భూమిలోనికి ఇంకిపోతుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మనము ప్రయోగశాల చేసినట్లయితే చిజిల్ నాగలి అనేది ఉందన్నమాట. చిజిల్ నాగలి అంటే చాలా లోతుగా పోతుంది, సుమారు 2 అడుగుల లోతు వరకు పోతుంది. ఒంటి మడక నాగలి లేదా ఒంటి రెక్క నాగలి అంటాం. దాంతో మనము ప్రతి 2 సంవత్సరాలకు సుమారు ఒక 3 అడుగుల దూరంలో కానీ 4 అడుగుల దూరంలో కానీ వేసుకున్నట్లయితే అది దాని యొక్క ప్రభావం కనీసం 2-3 సంవత్సరాలకు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమంటే, మనకు ఈ వర్షపు నీరు అంతా కూడా భూమి లోపలి పొర పగిలిపోతుంది కాబట్టి భూమి లోపలి పొరల్లోకి పోయి తేమ రూపంలో అక్కడ నిలువ ఉంచబడుతుంది అన్నమాట. ఈ తేమ అనేది ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఒకవేళ 15 రోజులు కానీ 20 రోజులు కానీ వచ్చినప్పుడు ఈ తేమ మొక్కలకు అందించి ఆ బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకొని మన కనీస దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే మనం లోతుదుక్కులు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు సమస్యాత్మక కలుపు మొక్కలు ఉంటాయి, ఉదాహరణకు గరిక అయితేనేమి, తుంగ అయితేనేమి, ఇటువంటి సమస్యాత్మక బహువార్షిక కలుపు మొక్కలు ఉంటాయి అన్నమాట. ఈ కలుపు మొక్కలు కూడా మనం పైపైన తవ్వడం వల్ల ఏమవుతుంది, అది అప్పటి నిర్మూలించబడుతుంది కానీ ఆ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క లోపల దుంపలు అనేవి చాలా లోతులో ఉంటాయి. ఎప్పుడైతే మనం లోతుదుక్కులు చేసినట్లయితే ఈ దుంపలన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసేసి అవి సూర్యరశ్మికి నశించి చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా ఉపయోగమైనది ఈ లోతుదుక్కులు అనేది. అంతేకాకుండా లోపల భూమి లోపల ఈ, అంటే కోశిస్త దశలు కావచ్చు, అంటే పురుగుల యొక్క గుడ్లు కావచ్చు, కోశిస్త దశలు ఇవన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసి నశించిపోతాయి. ఆ తర్వాత భూమి పైనుండే మట్టి లోపలికి, లోపల ఉన్న మట్టి పైకి తిరగడం వల్ల మనకు ఈ భూసారం అనేది కూడా సమానంగా మొక్కలకు అందించబడుతుంది. అంటే ఇటువంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా తప్పకుండా రైతు సోదరులు లోతుదుక్కులు, ఒంటి మడక నాగలి కానీ, ఎంబీ నాగలి కానీ, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నవి చేసుకుంటే మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే భూసార పరీక్షలు. తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు చేసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాక భూమి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అన్నమాట. అంటే భూసార పరీక్షల విలువలను బట్టి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేదా మధ్యస్థంగా ఉందా, దాన్ని బట్టి మనము ఎంత మొక్కకు అవసరమో, ఎంత భూమిలో ఉంది అనేది పరిశీలించి మనం వేసుకున్నట్లయితే మనకు భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా పంట దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొలంలో కనీసం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి గొర్రెల మందను మనము కట్టుకోవడం వల్ల భూసారం అనేటువంటిది

0: వృద్ధి చెందుతుందన్నమాట. ఇక పంట మార్పిడి వల్ల ఈ చీడపీడల ఉధృతి అనేది తగ్గుతుంది. అంటే ఒకే ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఒకే పంటను సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కీటకాలు ఉంటాయి, పురుగులు, ఈ వ్యాధులు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అదే పంట వేసుకున్నట్లయితే అక్కడేక్కడే ఉంటాయన్నమాట. భూమిలోపు నిలబడింది, ఎప్పుడైతే పంట వేస్తామో తిరిగి విజృంభిస్తాయి. అప్పుడు మనము ఈ పంట మార్పు చేసుకున్నట్లయితే అవి నశించిపోతాయన్నమాట. అంతేకాకుండా ఈ భూసారం అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయము అంతర పంటలు. ఈ అంతర పంటలు వేసుకోవడం వల్ల మనకు ఖచ్చితమైన దిగుబడి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఉదాహరణకు వేరుశెనగ, కంది. ఒకవేళ వేరుశెనగ వేసుకున్నట్లయితే వేరుశెనగ బాగా వర్షపాతం వచ్చింది, కనీసం వేరుశెనగ పంట వస్తుంది. ఒకవేళ కంది పూత దశలో వర్షం వస్తే కంది నుంచి కూడా కొంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, మొదట్లో మధ్యలో ఒకవేళ వర్షం పడలేదు, బెట్ట పరిస్థితులు వచ్చినాయి, అప్పుడు ఈ వేరుశెనగ దిగుబడి తగ్గినప్పటికీ చివరికి వర్షం వచ్చింది అనుకోండి, అక్టోబర్లో నవంబర్లో, అప్పుడు ఏమవుతుంది, కంది నుంచైనా కనీసము దిగుబడి పెరుగుతుంది. వర్షాలు ఒకవేళ సంపూర్ణంగా అంటే పుష్కలంగా కూర్చున్నట్లయితే రెండు పంటల నుంచి కూడా మనము అధిక దిగుబడిని, అధిక నికరాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు అంతర పంటలు వేసుకోవాలి. కావున ఈ రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను వేసుకోకుండా అంతర పంటలు వేసుకోవడం, మిశ్రమ పంటలు వేసుకోవడం, అంతేకాకుండా పంట మార్పిడి చేసుకున్నట్లయితే మనకు దిగుబడి పెరుగుతుంది, నికరాదాయం పెంచుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా భూసారం కూడా మనము వృద్ధిని చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఈ లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు అయితేనేమి, వేరుశెనగ ఇవన్నీ కూడా కంది, మినుము, పెసర ఇటువంటి వేసుకుంటున్నట్లయితే మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటి వేలులో ఉంటుంది. కాబట్టి దాని తద్వారా మనకు నత్రజని భూమిలోకి మనకు పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా వానపాములు కానీ ఇవన్నీ పెరగాలంటే మనకు సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనం పశువుల పెట్టడం కానీ, గొర్రెల మందు కట్టడం, ఇటువంటివన్నీ చేసుకున్నట్లయితే వానపాములు కానీ ఇంకా మన కంటికి కనపడిన కొన్ని మైక్రోబ్స్ ఉంటాయన్నమాట, అంటే ఈ యాక్నోమైసిటిస్, ఇవన్నీ కూడా మనకు సేంద్రియ కర్బనం పెరగడానికి పరోక్షంగా దోహదపడతాయి.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు విన్నారు. ట్రాక్టర్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ట్రాక్టర్ నగర్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ డిఎస్ వరప్రసాద్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు

0: అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూక్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్సీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్సీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు.

0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు. అనంతరం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు రచన సమసునీల్. 8:35 హలో అభిలాష,

శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333 లేదా 2968990 ఎస్టీడి కోడ్ 08554. 9:30 అతిథిశాల సంగీత రూపకం, రచన శ్రీ దేవులపల్లి, నిర్వహణ శ్రీమతి రజని. 10:00 వార్తావాహిని, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోనూ,

హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమాలు, శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు, శ్రీమతి జె నాగమణి గారులు పాడిన పద్యాలు వింటారు. 7:45 శ్రీమతి ఎం విజయేశ్వరి దేవి ప్రియ పాడిన లలిత గీతాలు, 8:00 రసధుని సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి, 8:40 సినీ గీతం, 8:45 బావగారొచ్చారు నాటిక వింటారు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 రవివాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జీవితం అంటే పరుగులురా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశుసంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే

0: దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరోం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన

0: అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
1: We have given orange alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rain collectivity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana.
0: ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం. మోక్ష సన్యాస యోగము.

अन्यः प्रियतरो भुवे च मरियु तस्मात् అటువంటి గీతా సాంప్రదాయ ప్రవర్తకుడి కంటే మే నాకు ప్రియకృత్తమః అత్యధికంగా ప్రీతి కలిగించేవాడు కశ్చిత్ మరొకడు మనుష్యేషు మానవులలో న చ ప్రస్తుత కాలంలో లేడు మరియు తస్మాత్ అలాంటి గురువు కంటే అన్యః మరి ఒక ప్రియతరః అధిక ప్రియుడు మే నాకు భూవి భూమి మీద న భవితా ఉండబోడు నచ తస్మాన్ మనుష్యేషు

అర్జున, ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఈ విధంగా శిష్యులకు బోధించి గీతా సంప్రదాయాన్ని ప్రవర్తింపచేసేవాడి కంటే నాకు అధిక ప్రియుడు ఈ లోకంలో ఎవరూ లేనేలేరు, ఇక ముందు పుట్టబోరు. ఈ శ్లోకంలో గీతా సంప్రదాయ ప్రవర్తకులను ప్రోత్సహించే అతిశయోక్తి విస్పష్టంగానే కనిపిస్తోంది. దాంతోపాటు దాని వెనకాల దాగి ఉన్న శాస్త్ర రహస్యం కూడా ఒకటి ఉంది. గీతాశాస్త్రం బాగా అధ్యయనం చేసి స్వయంగా జ్ఞానసిద్ధులై జీవన్ముక్తులై ఉండేవారికి భగవానుడు కూడా ఏ రకమైన విధి నిషేధాలను అంటగట్టలేడు. ఆయన కావాలంటే వారిని ప్రేరేపించగలడు, అది వేరే విషయం. జ్ఞానసిద్ధిలో మధ్యమ స్థాయిలో ఉన్నవారికి మాత్రం పరమాత్మ చేసే శాసనాలను అతిక్రమించే హక్కు లేదు. అలాంటి వారిని పరమాత్మ శాసనపూర్వకంగా ఆజ్ఞాపించకుండా ఈ గీతోపదేశాలు చేస్తే కనుక మీరు నాకు ప్రియతములవుతారయ్యా. నాకు ప్రియతములైతే మీకేం లభిస్తుందో మీకే తెలుసు కదా. కనుక గీతా సాంప్రదాయ ప్రవర్తనను మీ కర్తవ్యంగా పెట్టుకోండి అని తల్లి కొడుకులకు నచ్చ చెప్పినట్లుగా నచ్చ చెప్తున్నాడు.

0: अन्यः प्रियतरो भुवे।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, అనంతరం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా, తన మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్ జానకి. స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో ఉర్రూతలోగించి తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి సంగీత ప్రియుల్ని శోకచంద్రంలో ముంచేసి దివికేగారు. ప్రముఖ సంగీత గాయని ఎస్ జానకి సత్యసాయి భక్తురాలిగా సాయి సన్నిధిలో మధురమైన గీతాలను ఆలపించారు. నిన్నటి రోజు మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కనుమూశారు. సత్యసాయి సేవలో ఆమె 40 ఏళ్ల పాటు కొనసాగారు. 1992 ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆమె సంగీత విభావరి ఎంతో ఘనంగా నిర్వహించారు ఆ బాబా సన్నిధిలో. అంతేకాకుండా ఎస్ జానకి అనంతపురం నగరానికి 2014 మార్చి 23 వచ్చిన సందర్భంగా ఒక రోజంతా అనంతలో వివిధ కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. అలాగే అనంతపురంలోని త్యాగరాజ సంగీత గాన సభలోకి జరిగిన సంగీత విభావరిలో కూడా ఆమె పాల్గొని ఎంతోమందిని అలరించారు. ఈ విధంగా ఆమెకు జిల్లాకు ఉన్న ఒక మధురమైన క్షణాన్ని ఎంతోమంది అభిమానులు నిన్నటి రోజు గుర్తు చేసుకున్నారు. లోక్ అదాలతులనే కక్షిదారులకు తక్షణ న్యాయం లభిస్తుందంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. నిన్నటి రోజు జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసలు పడకుండా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలంటూ పిలుపునిచ్చారు. రాజీ కాదగినటువంటి క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్లను 24 బెంచీలలో నిర్వహిస్తున్నారు తెలిపారు. జిల్లాలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై మొదట్లో ఆలస్యత్వం కనిపించినప్పటికీ చివరి దశలో వేగం పుంజుకుంటోంది. మరొక 3 రోజులే గడువు ఉండడంతో సాధ్యమైనంత మేర విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. నిన్నటి రోజు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 86,871 ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు తిరిగి వచ్చాయి. అలాగే ఈరోజు కూడా ఈ డ్రైవ్ కొనసాగించి పంపిణీ చేసిన పత్రాలలో వీలైనన్ని తిరిగి వచ్చేలా దృష్టి సారించారు. అనంతనగరంలో ప్రత్యేక డ్రైవ్లో జాయింట్ కలెక్టర్తో సహా పలువురు జిల్లా అధికారులు కూడా పాల్గొని పర్యవేక్షించారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా, నిన్నటి రోజుకు అందరికీ ఈఎఫ్లు అందజేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 81% పత్రాలు తిరిగి వచ్చాయి. మిగిలిన 18% పత్రాలు సేకరించేందుకు యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. సర్వేలో భాగంగా అలాగే వెనుకబడ్డ అనంతపురం రాప్తాడు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో 5 రోజులుగా ఈఎఫ్ల సమర్పణ శాతం పెరుగుతోంది. అనంతపురం అర్బన్లో రోజుకు సగటున 11,500 పైగా ఈఎఫ్లు బిఎల్ఓలకు తిరిగి రాగా, రాప్తాడులో రోజుకు 7,000 వరకు తిరిగి వస్తున్నట్లు పేర్కొన్నారు. అనంత నగర పరిధిలోని అశోక్ నగర్లోని అన్నవరం సత్యదేవుడి ఆలయంలో నిన్నటి రోజు ఆగమోక్తకంగా స్నపన తిరుమంజనం, అష్టోత్తర శత కలశాభిషేకం సేవలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తిరుమలలో నిర్వహించే ఈ సేవను భక్తుల కోరికపై రమాసమేత సత్యనారాయణ స్వామికి ప్రారంభించినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు

0: రైతులు అంబటి పనిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలు కలశాలతో సమర్పించిన పన్నీరు, క్షీరం, ఇతర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి తిరుమంజన సేవ అత్యంత ఆనందదాయకంగా సాగింది. నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో నిన్నటి రాత్రి జ్ఞానపీఠం అధ్యక్షులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగిన వాగ్గేయకార వైభవం సంగీత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు కె. నిహాల్ బృందం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు తదితర వాగ్గేయకారుల కీర్తనలను ఎంతో హృదయంగా ఆలపించారు. తొలుత మధుసూదన్ రావు మాట్లాడుతూ వాగ్గేయకారుల సంగీతాన్ని భావితరాలకు తెలియజేయాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తుది అంకానికి చేరుకుంది. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. విద్య, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఉమ్మడి జిల్లా వాసులే కాదు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారిలు కూడా అనంతపురంలోనే ఓటు హక్కు ఉంటుంది. అక్కడ ఇక్కడ ఓటు ఉండడంతో ఓటర్లలో కొంత నిర్లిప్తత కొనసాగుతుంది. అయితే వీటిని సరిచేయడానికే ఈ సందర్భంగా అనేక మంది ఓటర్లను మేల్కొల్పే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఖరిలో సర్వర్ పనిచేయకపోతే ఓటు హక్కు కోల్పోయినట్లేనంటూ ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగుకు రసాయన ఎరువుల కొరత లేదంటూ కావలసినన్ని నిల్వలు ఉన్నాయంటూ నిన్నటి రోజు పంపిణీ కొనసాగుతుందన్నట్టు సంయుక్త కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. నిన్నటి రోజు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఎరువుల పంపిణీ నిల్వలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి పోస్టుకు ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఇన్ఛార్జ్ డిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతవరకు సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు విందాం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

0: మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
1: డాక్టర్ ఎం శాంతప్ప గారు మన అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంత వాసి. మన అనంతపురం కళాశాలలో చదువుకోవడం, అటు తర్వాత పై చదువుల కోసం ఈ లండన్ కూడా వెళ్ళి అక్కడ డాక్టరేట్ పొందడం జరిగింది. అంతేకాకుండా వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, మద్రాస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా వారు ఉన్నారు. మద్రాసులోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వీరు ఈ లెదర్ టెక్నాలజీకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎక్స్పోర్ట్స్ పెంచడం, వాటి పరిధిని కానీ స్థాయిని కానీ పెంచడం జరిగింది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ తమిళనాడు వీటికి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉంటున్నారు. ఈ శాంతప్ప గారు మన శ్రీకృష్ణదేవ విశ్వవిద్యాలయంలో పాలిమర్ సైన్సెస్ పెట్టడానికి ప్రధాన కారకులు. శాంతప్ప గారు, మీ బాల్యం ఎలా గడిచిందంటారు? ఎలా గడిచి మీరు ఈరోజు ఈ స్థానానికి రాగలిగారు?
2: మీరు చెప్పిన డీటెయిల్స్ అంతా సరిగానే ఉంది. నేను ఉరవకొండ వాసిని. అయినా మా తల్లి నేను జొన్నగిరి, కర్నూలు జిల్లాకు చెందిన జొన్నగిరిలో నివాసం. అక్కడ పుట్టిన తర్వాత నేను ఉరవకొండకు వచ్చి ఉరవకొండ హై స్కూల్లో చదువుకున్నాను నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా. అది 1939లో ముగిసింది. 1939 జూలైలో వచ్చి అనంతపురం కాలేజీలో, అప్పుడు సీడెడ్ డిస్టెన్స్ కాలేజ్ అనేవాళ్ళదండి, ఆ కాలేజీలో చేరినాను. అప్పుడు మా చిన్నాయన గారు, మిస్టర్ రాయప్ప గారు, డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఇక్కడ నాకు చాలా సులభం అయిపోయింది. ఆయన అతని దగ్గర చేరుకుని అక్కడ అతను హౌస్లోనే ఉండి చదువుకునేవాడు అన్నమాట. నా జూనియర్ ఇంటర్మీడియట్ వరకు బాగానే జరిగింది. సీనియర్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయినాడు. తర్వాత నేనే వేరే ప్రైవేట్ హౌసెస్లో ఉండి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఏలో కూడా చేరినాను. బీఏ కెమిస్ట్రీ తీసుకున్నాను. 1941 to 1943 బీఏ చదువుకొని బీఏ కోర్స్ కంప్లీట్ చేసినాను. అండ్ తర్వాత ఒక బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిన వాళ్ళకు మాత్రం డెమోన్స్ట్రేటర్ పని ఇచ్చేవాళ్ళు అప్పుడు. అది ఒక పద్ధతిగా ఉండేది. ఆ పద్ధతి ప్రకారం నన్ను డెమోన్స్ట్రేటర్గా చేరమన్నారు. ఒక సంవత్సరం డెమోన్స్ట్రేటర్గా పనిచేశాను. అంటే 1943 to 1944. అప్పుడు తర్వాత 1944లో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సు చదువుకున్నాను. 1944 to 1946 ఈ కోర్సెస్ చదువుకునేటప్పుడంతా నాకు ముఖ్యంగా ధన సహాయం ఫ్రెండ్స్ నుంచి కొంతవరకు జరిగింది. జూనియర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాత్రం మా చిన్నాయన అతను రాయప్ప గారు ఇక్కడ చైర్మన్గా ఉండేవారు, డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారి నుంచి కొంత సహాయం జరిగింది. తర్వాత బెనారస్ పోయి చదువుకునేంత వరకు చాలామంది ఫ్రెండ్స్ నాకు సహాయపడ్డారు. నేను అంత ధనవంతుడు కాదు, కానీ ఫ్రెండ్స్ సహాయం వల్ల పైకి వచ్చినాను. 1944-46 అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్, దళాల్ స్కీమ్ అని ఒకటి వచ్చింది. అప్పుడు చాలామంది ఇండియన్ విద్యార్థులందరినీ ఫారిన్ కంట్రీస్కి పంపేవాళ్ళు, యూకేను అమెరికా ముఖ్యంగా. ఆ స్కీమ్లో నేను పాల్గొని నన్ను సెలెక్ట్ చేశారు. నేను 1944-46లో వెళ్ళాను, లండన్ యూనివర్సిటీలో చేరాను. లండన్ యూనివర్సిటీలో పిహెచ్డి డిగ్రీ పొందినాను. 1946 to 1949 నా ఇది రీసెర్చ్ అంతా పాలిమర్స్ అంటే ప్లాస్టిక్స్కు సంబంధించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో పట్టం పుచ్చుకున్నాను లండన్ యూనివర్సిటీ నుండి. అది అయిన తర్వాత 1949 to 1951 మాంచెస్టర్ వెళ్ళాను. అక్కడ నేను డిగ్రీ పొందాలని వెళ్ళలేదు, ఏదో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేద్దామని వెళ్ళాను. అక్కడ ప్రొఫెసర్ ఎంజి ఎవాన్స్ అని ఒక ఫేమస్ ప్రొఫెసర్ ఉండేవారు. అక్కడ అతను పోయి చేరుకున్న తర్వాత బాగా కృషి చేసి పనిచేసిన తర్వాత అతను, నీకు డిగ్రీ పుచ్చుకోవడానికి కావాల్సినంత రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకొక డిగ్రీ ఎందుకు తీసుకోకూడదు, ఇది ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకొని పంపించేసి ఫిజికల్ కెమిస్ట్రీలో డిగ్రీ తీసుకున్నాను, పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాను. 1951 అయిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చినాను. ఒక సంవత్సరం వరకు నాకు ఉద్యోగం ఏమి సరైన ఉద్యోగం దొరకలేదు. ఒకసారి ఇక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు అడ్వైస్ చేసినారు, మీరు మెడ్రాస్లో వచ్చి మెడ్రాస్ యూనివర్సిటీలో ట్రై చేయండి, ఏదో కొన్ని పోస్ట్స్ అంతా అడ్వర్టైజ్ చేసినారని. నేను వైస్ ఛాన్సలర్ లక్ష్మీస్వామి మొదలయ్యారు ఒక లెటర్ రాసి నా బయోడేటా పంపి నేను నాకు ఒక ఉద్యోగం కావాలంటే అతను పిలిచి ఇంటర్వ్యూ చేసి షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ పైన అడ్వర్టైజ్ చేయకుండా మీ మంచి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి నీకు, మేము అడ్వర్టైజ్

రిక్వెస్ట్ చేసినాం, పొజిషన్కి ఎవరు రాలేదు. అంటే నేను ఇప్పుడే వచ్చినాను సార్ ఇంగ్లాండ్ నుంచి. అంటే సరే, నేను షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్లో అప్లై చేస్తాను అని చెప్పి రీడర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ నాతో స్టార్ట్ అయ్యింది మద్రాస్ యూనివర్సిటీలో. ఒక డిగ్రీ, ఒక పిహెచ్డి డిగ్రీ ఏమో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకొక పిహెచ్డి డిగ్రీ ఏమో మాంచెస్టర్ యూనివర్సిటీ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఫిజికల్. ఈ రెండు సబ్జెక్ట్స్ వల్ల, రెండు పాలిమర్స్ సంబంధించింది, ప్లాస్టిక్స్ సంబంధించింది, పెద్ద నాకు అది ఉపయోగం అయిపోయింది. తర్వాత స్టార్ట్ చేశాను 1952లో జాయిన్ అయ్యాను. 52 to 57 బాగా పనిచేసినాను. తర్వాత 57లో మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్స్టెన్షన్ సెంటర్ ఇన్ మజురా అని పెట్టారు అప్పుడు. దట్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్టెన్షన్ సెంటర్, పీజీ సెంటర్. ఇప్పుడన్నీ చాలా వచ్చేసినాయి, అప్పుడు అదొకటి ఫస్ట్ సెంటర్ స్టార్టెడ్ విత్ మద్రాస్ యూనివర్సిటీ ఇన్ మజురా. నన్ను ప్రొఫెసర్గా పంపినారు అక్కడ, ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రొఫెసర్గా. అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాను, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాను. యూనివర్సిటీస్ అక్కడ మద్రాస్ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యేదానికి ముందు మరలా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నేను 63లో వచ్చేసాను. 63 నుండి 67 వరకు మంచి పని చేసినాను. 67లో నాకు భట్నగర్ అవార్డు లభింది. అప్పుడు చాలా ప్రెస్టీజియస్, 1967లో కెమికల్ సైన్సెస్ భట్నగర్ అవార్డు చాలా ప్రసిద్ధమైంది. 1972లో డాక్టర్ నాయుడమ్మ గారు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ లెదర్ రీసెర్చెస్గా ఉండేవారు. వారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్గా వెళ్ళిపోయినారు ఢిల్లీకు. అప్పుడు నన్ను డైరెక్టర్గా తీసుకున్నారు. ఆ డైరెక్టర్ తీసుకున్న తర్వాత నేను డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ, రెండు పొజిషన్స్ ఎంజాయ్ చేసినాను అన్నమాట. డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు ఇన్వైట్ చేసింది, నేను వచ్చి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కావాలి. సో 1979లో ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయినాను. కానీ పూర్తి చేయలేకపోయినాను, 2 సంవత్సరాలే చేశాను. ఏమంటే నాకు లీన్ ఇవ్వలేదు అప్పుడు. అప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉండింది బిట్వీన్ ఇందిరాగాంధీ రెజీమ్ అండ్ మొరార్జీ దేశాయ్ రెజీమ్. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నీవు వైస్ ఛాన్సలర్గా ఉండాలనుకుంటే వెళ్ళిపో తిరుపతికి, ఈ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ జాబ్ విడిచిపెట్టు అన్నారు. అంత వెంటనే మా మద్రాస్ యూనివర్సిటీని ఇన్వైట్ చేసింది యాజ్ వైస్ ఛాన్సలర్. ఫస్ట్ టైం ఇన్ మద్రాస్ యూనివర్సిటీ అన్ అకాడమీషియన్ బికమింగ్ ది వైస్ ఛాన్సలర్. అంతవరకు ఉండింది వాళ్ళు ఒక లాయర్స్నో, మెడికల్ డాక్టర్స్నో, లేకుంటే డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ పొజిషన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ నాకు ఒక ఛాలెంజ్గా ఏర్పడింది, ఇది తీసుకోవాలని తీసుకున్నాను. సో మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి సిఎస్ఐఆర్ అంత లోపలనే సిఎస్ఐఆర్లో పర్మనెంట్గా నన్ను అబ్జర్వ్ చేసినారు. నేను ముఖ్యంగా సిఎస్ఐఆర్లో ఉన్నప్పుడు చేసింది ఏమంటే, మంచి ప్రాసెసెస్, ప్రోడక్ట్స్ అంతా బాగా లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేసి, అప్పుడు లెదర్ మన వాళ్ళు సెమీ ఫినిష్డ్ లెదర్ అని ప్రిపేర్ చేసేవాళ్ళు, నాట్ ఫుల్లీ ఫినిష్డ్ లెదర్, సెమీ ప్రాసెస్డ్ లెదర్ని చేసి వాళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు. బట్ ద హోల్ కంట్రీ, ది గవర్నమెంట్ వాజ్ వెరీ యాంగ్షియస్ టు దట్ ఇండస్ట్రీ షుడ్ మేక్ ఫుల్లీ ఫినిష్డ్ లెదర్. ఫుల్లీ ఫినిష్డ్ లెదర్ చేసేదానికి కొంచెం జంక్ పడ్డారు వాళ్ళు, మనకు మెషినరీ టెక్నాలజీ ఇంత లేదని. నేను ధైర్యం చెప్పి ప్రతి వారము ముఖ్యంగా శని ఆదివారాల్లో పోయి ట్యానరీస్ అంతా విజిట్ చేసి వాళ్ళకి నచ్చ చెప్పి మీకు తప్పకుండా ఇది బాగవుతుంది అని నమ్మించి స్టార్ట్ చేయించాను. అప్పుడేదో సెమీ ప్రాసెస్డ్ లెదర్ ఎక్స్పోర్ట్ చేసి అబౌట్ 100 crores సంపాదించేవాళ్ళు 1970లో. 1980 లోపల 100 crores బిగ్ ఏం సంథింగ్ లైక్ 500 crores వరకు పోయింది, బికాస్ ఫుల్లీ ఫినిష్ లెదర్ బాగా ఎక్స్పోర్ట్ చేసినారు. అదే ప్రాసెస్లో బాగా డెవలప్ చేసి ఇప్పుడు ఫుల్లీ ఫినిష్ లెదరే కాకుండా లెదర్ గూడ్స్, ముఖ్యంగా ఫుల్ ఫినిష్డ్ షూసు, గార్మెంట్సు, తక్కిన లెదర్ గూడ్స్ అంతా ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడు 1980 బిగినింగ్లో 400 crores ఉన్న ఎగుమతి ఇప్పుడు నియర్లీ 4000 crores ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నాకు అది చాలా సంతోషం ఇచ్చింది, ఎందుకంటే లెదర్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు మనము 1/5 ఆఫ్ ది హ్యూమన్ రేస్ అంటారు జనాభా, మన క్యాటిల్ కూడా సంథింగ్ లైక్ 1/5 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ క్యాటిల్. అంతే, మనకు అంత సంపత్తి ఉంది, క్యాటిల్ సంపత్తి, దీన్ని బాగా ఉపయోగించుకోకుండా పోతున్నామని నాకు అనిపించింది. దానికి కావాల్సినంత కృషి చేసి, టెక్నాలజీ అంతా డెవలప్ చేసి, కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంతా ఇచ్చి ఈ ఎక్స్పోర్ట్స్ ప్రోద్బలం చేసేదానికి నా ఎఫర్ట్స్ చాలా వరకు తోడ్పడ్డాయని నాకు గర్వంగా ఉంది ఆ విషయం. తర్వాత యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా కోర్సెస్, ఎంఎస్సి, బీఏబీ, పిహెచ్డి కోర్సెస్, ఎంఫిల్ కోర్సెస్ అంతా స్టార్ చేసాము. ఒకవైపు ఎడ్యుకేషను, ఇంకొక వైపు టెక్నాలజీ, ఇవి దీంట్లో అంతా బాగా కావాల్సినంత ఎక్స్పీరియన్స్.

0: ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, నాకు అది చాలా సంతోషం. అడ్మినిస్ట్రేషన్ యాజ్ వైస్ ఛాన్సలర్.
1: ఈ మీ లెదర్ టెక్నాలజీ, ఈ పాలిమర్ సైన్సెస్లో మీరు ఎంతో వర్క్ చేశారు కదా, ఇప్పుడు పరిస్థితుల్లో అంటే ఆర్థిక రంగంలో గణనీయంగా మార్పులు వస్తున్నాయి, మనకు బయటి గాలులు వీస్తున్నాయి, ఇటువంటి సందర్భంలో మీరు సైంటిస్ట్గా సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా మనకు మన ఈ లెదర్ టెక్నాలజీకి ఎటువంటి భవిష్యత్తు ఉందంటారు, అంతేకాకుండా దీంట్లో మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమంటారు?
0: లెదర్ టెక్నాలజీకి చాలా గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పాలా? ఒక 20 సంవత్సరాలు

0: ఈ లెదర్ టెక్నాలజీకి ఎటువంటి భవిష్యత్తు ఉందంటారు? అంతేకాకుండా దీంట్లో మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమంటారు?
1: లెదర్ టెక్నాలజీకి చాలా గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పాలా. ఒక 20-25 సంవత్సరాల క్రితము ప్లాస్టిక్స్ లెదరు అదేదో ఒక శత్రువులుగా ఉంటారు అనుకున్నారు, దానికి సంబంధం లేదు అని. ముఖ్యంగా లెదర్ ఈజ్ ఏ బయోపాలిమర్, అంటే అది కూడా ఒక విధమైన అది సజీవ ప్లాస్టిక్ అని చెప్పండి. ఇది చాలామందికి అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థమైంది. ప్లాస్టిక్స్ కెమిస్ట్ కానీ ప్లాస్టిక్ సైంటిస్ట్ కానీ లెదర్ టెక్నాలజీ బాగా పనిచేస్తున్నారు. కావలసిన టెక్నాలజీ ప్రాసెసెస్ ప్రోడక్ట్స్ అంతా బాగా డెవలప్ ఉంది. చాలా మనకు పెద్ద ఫ్యూచర్ ఉంది లెదర్ టెక్నాలజీలో. దీనికి కావలసిన కోర్సెస్ ఒక 6-7 ఇన్స్టిట్యూషన్స్లోనే జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు కాన్పూర్లో ఒకటి, మెడ్రాస్లో ఒకటి, కల్కట్టాలో ఒకటి. ఇంకా చాలా గొప్పగా చాలా యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ పెట్టాలా. బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, ఎంఫిల్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్, దీనికి ఫండమెంటల్ సైడ్లోనా అప్లైడ్ సైడ్లోనా కావలసినంత స్కోప్ ఉంది మనం చేసేదానికి. ఈ పరిస్థితుల్లో కూడా మనము చాలా వరకు లెదర్ ఎక్స్పోర్ట్స్లో కృషి చేసి పెంచినాం బాగా. ఇప్పుడు మన లెదర్ ఎక్స్పోర్ట్స్ ప్రాపంచికంగా చూస్తే 0.2% ఏదో ఉంది. దాన్ని ఈ శతాబ్దం ముగిసే లోపల 4% వరకు తీసుకురావాలి. లెదర్ ట్రేడ్, ఓల్డ్ లెదర్ ట్రేడ్లో మనకు 4% కావాలా ఉంది. మనకి మన రా మెటీరియల్ అంతా ఉంది మనకు, కాబట్టి అది ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలా. మన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, టెక్నాలజీలో మనకి ఏమాత్రం లోటు లేదు. పెద్ద కొన్ని చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ కంట్రీస్ డెవలప్ అవుతాయి, కానీ మనకు ముఖ్యంగా ఉండే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే చీప్ లేబర్. ఈ చీప్ లేబరు అడ్వాన్స్డ్ కంట్రీస్లో దొరకదు, కాబట్టి ఇది మనకు కాంపిటీషన్ కాదు. అడ్వాన్స్ కంట్రీస్ దే విల్ నాట్ కమ్ ఇన్ ది వే ఫర్ ప్రొడ్యూసింగ్ ఫినిష్ లెదర్. ఇది పెద్ద అడ్వాంటేజ్. పెద్ద డిసడ్వాంటేజ్ అంటే మనకి ప్రిజుడిస్ అనే బ్యారియర్ ఉంది. ఇండియన్స్ ఫస్ట్ క్లాస్ ఇది లెదర్ చేయలేరు మీరు అని దాన్ని కూడా డిస్ప్రూవ్ చేసినాం. ఇప్పుడు మన లెదర్స్ అంతా బాగా అమ్ముడుపోతున్నాయి ఫారిన్ కంట్రీస్లో. కాబట్టి ఈ పెద్ద అడ్వాంటేజ్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని బాగా ఉపయోగించుకొని మన ఎక్స్పోర్ట్స్ కనీసం 1,000 crores వరకు పెంచాలని ఒక ఆశ. ప్రతి వారికి ఈ ఆశ నెరవేరుతుంది అని నాకు గొప్ప నమ్మకం.
0: మీరు యూనివర్సిటీ ఉపకులపతిగా ఉన్నారు, అటు తర్వాత ఈ లెదర్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, మంచి పరిశోధన కూడా చేశారు. కాకపోతే ఈ పరిశోధనలు కానీ ఈ సైన్స్ కానీ దాదాపు ల్యాబ్కే పరిమితమై ఉంటుంది, ప్రజల దగ్గర చేరుదని ఒక వాదం వినపడుతుంది. మీరు రెండు రంగాల్లో ఇటు సైంటిస్ట్గాను సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు కాబట్టి ప్రజల మధ్యకి సైన్స్ని తీసుకెళ్ళడానికి ఈ శాస్త్రవేత్తలు ఎట్లాంటి కృషి చేయాలంటారు?
1: ప్రజల మధ్యకు ఈ కోర్సులన్నీ తప్పకుండా తీసుకెళ్లాలని ఒక ఉద్యమం ఉంది. ఇప్పుడు తక్కిన సైన్స్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఎలా కరస్పాండెన్స్ కోర్సెస్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సెస్ పెట్టినారే, ఈ లెదర్ టెక్నాలజీలో కూడా ఈ ఓపెన్ యూనివర్సిటీ కోర్సెస్ లెదర్ లెదర్ ఇన్స్టిట్యూట్స్లోనా తర్వాత లెదర్ ఇండస్ట్రీలో పనిచేసే కామన్ పీపుల్కు చేరాలా అని ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది చేసిన తర్వాత తప్పకుండా వీళ్ళకి కావలసినంత ఉపయోగపడతాయి ఈ కోర్సెస్. దాంట్లో ఏమాత్రము నాకు అనుమానం లేదు. ఇది క్వశ్చన్ ఆఫ్ టైం, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ ప్లేస్. ది వేరియస్ లాంగ్వేజెస్లో లోకల్ లాంగ్వేజెస్లో ఈ కోర్సెస్ అంతా వాళ్ళకి చెప్పి దాంట్లో ఉండే సైన్స్ టెక్నాలజీకి వాళ్ళకి బాగా చెప్పినామంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఇది ఫాలో చేస్తారు.
0: తర్వాత ఇంకో విమర్శ ఉంది, ఈ ప్రణాళిక రంగంలో ఈ నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఈ శాస్త్రవేత్తల పాలు తక్కువగా ఉంది, వారు దాంట్లో పాలు పంచుకోవాలంటున్నారు కదా. మీరు శాస్త్రవేత్తగా మీరు ఏమంటారు? ఎందుకంటే ఆ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే రేపటి మన దేశ భవిష్యత్తును ఓ రకంగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి
1: ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో సైంటిస్ట్కు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి సైంటిస్ట్ చెప్పేది అడ్మినిస్ట్రేటర్స్ వినాలా అని చాలామంది సైంటిస్ట్ ఆత్రపడుతున్నారు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటాను. ముఖ్యంగా సైన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదో ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్ద అడ్మినిస్ట్రేటర్స్ను పెట్టేది ఇప్పుడు తగ్గింది. చాలా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లోనంతా సైంటిస్టే ఉన్నారు ఇప్పుడు, కానీ సైంటిస్ట్ పూర్తి 100% డిసిషన్ మేకర్స్ కాదు. ఇప్పుడు మనం అటామిక్ ఎనర్జీ కమిషన్ తీసుకున్నామంటే అటామిక్

0: అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తీసుకున్నామంటే, తర్వాత ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సైన్స్ని తీసుకున్నామంటే, వారిది 100% డెసిషన్. వారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర సెపరేట్గా వారి డిపార్ట్మెంట్స్ డెసిషన్స్ అంతా తేలిపోతాయి. కానీ తక్కిన వేరియస్ సైన్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ బిట్వీన్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సైంటిస్ట్ దర్ నెంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు అడ్డుపడుతున్నారన్నమాట. ఏ దినము ఆల్ సైన్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ విల్ హ్యావ్ ది సేమ్ ఫెసిలిటీ, సేమ్ స్టేటస్ యాజ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ డిపార్ట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ బౌండ్ టు థ్రైవ్. ఈ దినం ఎందుకు మనం అటామిక్ ఎనర్జీ అండ్ ఇది స్పేస్ సైన్స్ హ్యావ్ అచీవ్డ్ గ్రేటెస్ట్ రిజల్ట్స్ అంటే, ఇట్ ఇస్ బికాస్ ఇస్ సింగిల్ విండో. సింగిల్ విండో ఇస్ ప్రొవైడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. తక్కిన సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంతా అలా లేదు. అందుకే చాలా సైంటిస్ట్కి ఒక విధమైన ఇది అయిపోయింది, బాధపడుతున్నారు వాళ్ళు. మనకు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుని ఏదైనా జరిపించడానికి మనకు హక్కు లేదే అని. ఇది తప్పకుండా వస్తుంది, ఇది సైంటిస్ట్కి అంతా తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. ఇఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ట్రీటెడ్ ఆన్ ది సేమ్ ఫుటింగ్ యాజ్ అటామిక్ ఎనర్జీ ఆర్ స్పేస్ సైన్స్, మెనీ థింగ్స్ విల్ ఇంప్రూవ్.
1: తర్వాత అండి, మీరు అనంతపురం జిల్లా వాసి, ఇక్కడ సమస్య అంటే ఇక్కడ కరువు ఉండడం, లేదంటే భూమికి ఈ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, లేదంటే వచ్చిన వర్షాన్ని అది మనం నిలుపుకోలేకపోవడం, ఇటువంటి పరిస్థితుల్లో మా సైన్స్ ఏం చేయగలదంటారు?
0: సైన్స్ చాలా వరకు ఇక్కడ చేసేదానికి అనుకూలాలు ఉన్నాయి, అనుకూలం ఉంది. సైంటిస్ట్ కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రాబ్లమ్స్ను సరిగా ట్యాకిల్ చేసినారంటే ఆ ప్రాబ్లమ్స్ మనం కొంతవరకు సాల్వ్ చేసిన వారం అవుతామని నా గట్టి నమ్మకం. నెక్స్ట్ సహారా డెజర్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ డెజర్ట్ అని చెప్పాలి. మనకి వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత సాయిల్ కూడా చెడిపోయింది చాలా వరకు. కానీ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకు సిల్వికల్చర్ ఉంది, మనకు సిరికల్చర్ ఉంది, ఆయిల్స్ ఉన్నాయి, మనకు వేరే తక్కిన రిసోర్సెస్ ఉన్నాయి. గోల్డ్ డైమండ్ అది ఉన్నాయి అనుకోండి, అది పర్వాలేదు. కాబట్టి సైంటిస్ట్ ముఖ్యంగా ఈ సాయిల్ కండిషన్ ఇంప్రూవ్ చేసేదానికి కొన్ని మార్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ వాటర్ని మనం సృష్టించలేము. మనం ఇక్కడ ఉండే వాటర్ ట్యాబ్లెట్ చాలా లో లెవెల్లో ఉంది. కాబట్టి మనకు నీటి పారుదల అవకాశాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు తుంగభద్ర హై లెవెల్ క్యానల్ ఇక్కడ పారుతుంది కదా, దాని నుండి ఎంతవరకు అనుకూలమైందో తెలియదు. అలాంటి కాలువలు ఈ దీని రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రాంతంలో పారేదానికి అనుకూలం ఉంటే ఇక్కడ అగ్రికల్చరు ఇవంతా బాగా డెవలప్ అవుతుంది అని. సైంటిస్ట్కి ఇక్కడ ఏమీ లేదని చెప్పడానికి లేదు, కానీ సైంటిస్ట్కి తోడ్పడే కొన్ని అవకాశాలు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఇక్కడ అని నా అభిప్రాయం.
1: ఆ మధ్య ఓ విమర్శ ప్రముఖంగా వినపడేది ఏంటంటే, భారతదేశంలో జరిగే పరిశోధన దాదాపు నకలు పరిశోధన అని, కాపీ రీసెర్చ్ అని అనేవాళ్ళు కదా. ఒక శాస్త్రవేత్తగా మీరు దీని గురించి ఏమంటారు?
0: ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ సమస్య మనం చేసేది నకలీ పరిస్థితి చెందిన పరిశోధన ఒక 4-5 డికేడ్స్ ద్వారా ఈ క్రిటిసిజం ఉంది. కానీ ఇప్పుడు ఇది బాగా సైంటిస్ట్ బాగా గ్రహించి మనం ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో పరిశోధన జరిపే వల్ల మనకు ప్రయోజనం లేదని తెలిసి, మనకు లోకల్గా మనకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన వాటర్ విషయంలో కానీ, మన ల్యాండ్ విషయంలో కానీ, లేకుంటే అగ్రికల్చర్ విషయంలో కానీ, మన ఇండస్ట్రీస్ విషయంలో కానీ, మన రా మెటీరియల్స్ కానీ, ఇవంతా ఆలోచించి మన ప్రాంతానికి చెందిన పరిశోధన, ఉపయోగమైన పరిశోధన చేసేదానికి చాలామంది ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. 4 డికేడ్స్ క్రితం 80% ఉంటే ఇప్పుడు అది 40%కి వచ్చింది. ఇంకా ఒక 1-2 డికేడ్స్లో తప్పకుండా మనం లోకల్ ప్రాబ్లమ్స్ పైనే కేంద్రీకరిస్తారు అని నా నమ్మకం.
1: తర్వాత ఈ సైన్స్కి సంబంధించి ఈ ప్రజల్లో సైంటిఫిక్ అవుట్లుక్ లేదా ఈ శాస్త్ర అభినవేశం అంటారు కదండి, వీటిని పెంపొందించడానికి శాస్త్రవేత్తల బాధ్యత ఎంతవరకు ఉందంటారు?
0: శాస్త్రవేత్తల బాధ్యత ఎంతో ఉంది. అయినా కూడా శాస్త్రవేత్తలు మాత్రం ఏం చేయగలరు? కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్, డిసిమినేషన్ డిపార్ట్మెంట్స్, మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ బాగా ఇది ఇంప్రూవ్ చేసి వాటి ద్వారా, తర్వాత ఇది రేడియోల ద్వారా, టీవీ ద్వారా కావలసిన ప్రోగ్రామ్స్ ప్రజలకు అందే పక్షం అనేది అందే అనుకూలం పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అది సైంటిస్ట్ ఎంతో దాంట్లో

0: కృషి చేసి ఈ ఇవన్నీ ప్రజలకు అందించే క్వాలిఫైడ్ పీపుల్ సైంటిస్ట్ అని నా నమ్మకం. ఎంతో బాధ్యత ఉంది వాళ్ళది, చేయగలరు అని నా నమ్మకం. ముఖ్యంగా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఇవి బాగా డెవలప్ అవుతున్నాయి. నమ్మ శాటిలైట్స్ వచ్చినాయి, శాటిలైట్స్కి బదులుగా రేడియో, తర్వాత టీవీ ఇవన్నీ ఉన్నాయి. దీని ద్వారా ప్రజలకు సైన్స్ అంటే ఏమి, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమి, సైంటిఫిక్ మెథడ్స్ అంటే ఏమి, వీటి డీటెయిల్స్ అంతా అందించే బాధ్యత సైంటిస్ట్ పైన ఉంది. అది జరుగుతూ ఉంది, కృషి జరుగుతూ ఉంది. మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఎన్నో స్టార్ట్ చేసినాయి.
1: ఈ పరిశోధన అంశాలుగా వాళ్ళు ఇంకా ఎటువంటి అంశాలు ఎన్నిక చేసుకోవాలి? ఎందుకంటే ప్రపంచంలో వారు స్థానం ప్రముఖంగా ఉండాలంటే వారు సెలెక్ట్ చేసుకోబోయే ఈ సైంటిఫిక్ ఏరియా ఎట్లా, ఏది ఉండాలంటారు? వారికి ఏమైనా మీరు అడ్వైజ్ ఇవ్వగలరంటారా?
0: మనము 3వ సంఖ్య అని చెప్తున్నాము, మన సైంటిస్ట్ టెక్నాలజిస్ట్. దీంట్లో చాలా అవస్థలు ఉన్నాయి. ఎందుకంటే 3వ సంఖ్య అయినా కూడా ఇంతమంది సైంటిస్ట్ ఉన్నా కూడా ఒక్కొక్క సైంటిస్ట్కి ఇంతమంది ప్రజలని చూసేటప్పటికీ ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికాలో చూస్తే ఒక సైంటిస్ట్కు 20,000 ప్రజలకు ఒక సైంటిస్ట్ ఉంటే ఇక్కడ 2 కోట్ల ప్రజలకు ఒక సైంటిస్ట్ ఉంటాడు. కాబట్టి దాంట్లో మీనింగ్ లేదు, నంబర్ వన్. నంబర్ టూ, మనము బిఎస్సి, ఎంఎస్సి, ఎంటెక్, బీటెక్ వీళ్ళందరినీ చేర్చి వంతాడు, వాళ్ళు పరిశోధనలో అంత కృషి జరగదు వాళ్ళ నుండి. ఏమంటే సైన్స్ అంటే ఏమి మనకు అర్థమవుతుంది, కానీ ముఖ్యంగా పరిశోధన కృషి చేసేవాళ్ళు పిహెచ్డి లెవెలు, ఎంటెక్ లెవెలు, ఎంఎస్సి లెవెల్లో వస్తాయి. ఆ వాళ్ళనే తీసుకున్నారంటే మన ర్యాంకు తగ్గిపోతుంది, 3వ ర్యాంకు కాదు, మనం 10వ 15వ ర్యాంకు పోతుంది. కాబట్టి ఆ నంబరు కొంచెం జాగ్రత్తగా చూడాలా. మొట్టమొదటి నేను చెప్పినట్టుగా మనకు మనం పరిశోధన చేయవలసిన రంగాలు మనకు సంబంధించినవిగా ఉండాలా. ఒక లోకల్గా కానీ, రీజనల్గా కానీ, దేశ విధానంగా కానీ, ఇవంతా అయిపోయిన తర్వాత ప్రాపంచికంగా ఏది ఇంపార్టెంట్ పరిశోధన అని తెలవాలి. కాబట్టి ప్రపంచంలో ఉండే ముఖ్యంగా జరిగే పరిశోధన మనకు అంత ఇప్పుడు పట్టుకోవించకూడదు. మనకు కావలసిన లోకల్ ప్రాబ్లమ్స్, రీజనల్ ప్రాబ్లమ్స్లో మనం కేంద్రీకరించాలి దృష్టి అంతా మన పరిశోధన అంతా. కాబట్టి మనకు కావాల్సింది చేసిన తర్వాత తక్కిన ఏ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రాపంచికంగా జరుగుతున్నావో దానికి పోవచ్చు. మన లోకల్ ప్రాబ్లమ్స్ కావాల్సినవి ఉన్నాయి మనకు, అవి మనం చూసుకోవాలి మొట్టమొదట. కానీ కొంతమంది అంటే 1% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు దే కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వరల్డ్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ప్రాబ్లమ్స్. గ్లోబల్ ప్రాబ్లమ్స్లో మెటీరియల్ సైన్స్ తీసుకోండి, బయోటెక్నాలజీ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, టెలికమ్యూనికేషన్స్ తీసుకోండి, కావలసినంత కృషి జరుగుతుంది. మన వాళ్ళు కూడా కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు, అన్న మన ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఈ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ వారు ప్రాపంచికంగా ఏ కృషి పరిశోధనలు జరిపి ప్రపంచంలో కూడా కావాల్సిన పేరు సంపాదించినారు, కానీ ఆ నంబర్ చాలా తక్కువ.
1: ఇంతవరకు మీరు ఎటువంటి పరిశోధన అంశాన్ని ఎన్నుకోవాలని చెప్పారు? కాకపోతే ఈ పరిశోధన మనం పాటిస్తున్న పరిశోధన పద్ధతి కానివ్వండి, లేదా పరిశోధన రీతి కానివ్వండి, లేదంటే మనం వాడుతున్న వైశ్లేషిక పద్ధతులు కానివ్వండి, వీటిలో ఇంకా ఎటువంటి మార్పులు రావాలని మీరు అనుకుంటారు?
0: మార్పులు నేను మొట్టమొదటి చెప్పినట్టు మనం లోకల్ ప్రాబ్లమ్స్ని బట్టి మార్పులు తీసుకోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకి అన్ఇంపార్టెంట్, కొద్దిమంది మాత్రమే అది కేంద్రీకరించాలి. మనకి కావాల్సిన ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత లోకల్ ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన పరిశ్రమలకు మన రిసోర్సెస్ని బట్టి ఏ ఇండస్ట్రీస్ మనం స్టార్ట్ చేయాలనేది బట్టి అది కేంద్రీకరించాలి. కానీ మనం ప్రపంచికంగా ఏది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది కొద్దిమందికి విడిచిపెట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ టెక్నాలజిస్టు లోకల్ ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలా అని నా, ఇది కొంతవరకు జరుగుతుంది, ఇది సక్సెస్ అవుతుంది కూడా, కానీ కొంచెం టైం ఈజ్ ఎసెన్స్ అంటారే, టైం ఇంపార్టెంట్.
1: తర్వాత అండి డాక్టర్ శాంతప్ప గారు, చివరి ప్రశ్న, యువతకు సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు?
0: యూత్కు ఇది ముఖ్యంగా ఇప్పుడు వారు చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారని చెప్పాలా. వాళ్ళకు చేయవలసింది ఎంతో ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రాబ్లం పైన వాళ్ళ దృష్టి అంతా కేంద్రీకరించి కావలసిన నాలెడ్జ్ అంతా సంపాదించి దాని తర్వాత పాలిటిక్స్ కానీ లేకుంటే వాళ్ళు ఏ రంగంలో పోయినా కూడా సరే, కానీ ఎడ్యుకేషన్

0: కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయకుండా, పాలిటిక్స్లో డైవర్ట్ చేసకుండా ఎడ్యుకేషన్ పైనే కేంద్రీకరించి చేయాలి. అది చాలా ముఖ్యం. మన దేశంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ అయిపోతున్నారు, కాబట్టి వాళ్ళ అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఈ అటెన్షన్ డైవర్ట్ కాకుండా వాళ్ళు ఏ దేనిపైన వాళ్ళు కృషి చేస్తున్నారో దాన్ని కేంద్రీకరించి అది బాగా సంపాదించి, నాలెడ్జ్ బాగా సంపాదించి ముందంజ వేసేదానికి కావలసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మన దేశంలో. వాడు ఏది వాడు ఎంచుకుని ఏది దేనిపైన పోయినా కూడా పర్వాలేదు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఏ పని చేస్తున్నా కూడా ఎక్సలెన్స్ అనే దాన్ని పట్టిపోతూ ఉండాలి. దే షుడ్ నాట్ బి కాంప్రమైజ్ ఇన్ ఎక్సలెన్స్ అని చెప్తాను నేను. అది చాలా ముఖ్యమైనది.
1: బాగుందండి డాక్టర్ శాంతప్ప గారు, మీరు మీ బాల్యం ఎలా గడిచింది, మీరు ఏ రకంగా ఈ స్థాయికి రాగలిగారు, అటు తర్వాత భారతదేశంలో ఈ లెదర్ టెక్నాలజీ రీసెర్చ్ కానివ్వండి, పరిశ్రమ కానివ్వండి ఎలా ఉంది, అటు తర్వాత భారతదేశంలో పరిశోధన ఎట్లా ఉంది, ఏ రీతిలో జరుగుతుంది, దాంట్లో ఉన్న మన సాధక బాధకాలు ఏమి, మన భవిష్యత్తు ఏమి, మనం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమి, లేదా మనం అందుకోవాల్సిన పరిశోధన పద్ధతులు ఏమి, అటు తర్వాత యువతకు సంబంధించి వారు ఎటువంటి మార్గంలో పయనించాలి అని అనేక విషయాలు మాకు శ్రోతలకు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎం శాంతప్ప గారితో పరిచయమైనారు. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: intensifies, protesters warn park forces to stay away is a top headline in the Asian Age. Bengal CM orders statewide crackdown on illegal liquor, drug dens after Baripur horror, reports the Sunday Statesman. New high for India-made car exports under the headline. The Financial Express quoting the latest export data released by the Department of Commerce under the Minister of Commerce and Industry writes that outbound shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand, departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Karolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్లతో అవసరమైన ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక

0: ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హలో అభిలాష. శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. శ్రోతల ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 లేదా 2968990, ఎస్టీడీ కోడ్ 08554. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం తంగరుడన గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
1: బాగున్నాండి హరినాథ్ రెడ్డి గారు.
2: సార్ మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సార్.
1: నమస్కారం అండి. ఏ పాట విన్నాం హరినాథ్ రెడ్డి గారు ఇవాళ?
2: సార్ ఆరాధన సార్, అరే ఏమైంది అనే పాట సార్. జానకి నిన్న పరమపదించింది సార్. మనిషి బతికేది కొన్ని 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా బతికి ఉంటాయి సార్ పాటలు, పాటల రూపంగా.
1: అవునండి, కరెక్ట్.
2: ఆమెకి ఘన నివాళి అర్పిస్తూ సార్ ఈ పాట అందరి కోసం సార్. అది లేకుంటే వేరే చెప్తాను సార్.
1: ఒక్క నిమిషం అండి, ఆరాధన, 1 మినిట్ ఉండాలి ఉండాలి, చూస్తున్నా. నిజంగానండి, ఆమె పాడిన పాటలన్నీ కూడా ఆపాత మధురాలని చెప్పచ్చు.
2: అవును సార్, 17 భాషల్లోనా 50,000 పైట పడిందంట సార్ పాటలు కూడా.
1: విందామండి మరి ఆ పాట. మరి
2: విందాం సార్, విందాం సార్ అందరి కోసం సార్. మీకు ప్రత్యేక నమస్కారాలతో.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
2: ఓకే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయమండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: సార్, అనంతపూర్ నుంచి సార్. అది జబ్బార్ సార్.
0: జబ్బార్ గారు బాగున్నారా?
1: మీరంతా బాగున్నారు సార్?
0: బాగున్నామండి జబ్బార్ గారు. చెప్పండి.
1: అంతా బాగున్నారు సార్?
0: అందరూ బాగున్నారండి. ఏ పాట విందాం ఈరోజు?
1: సార్, గండికోట రహస్యం సార్.
0: గండికోట రహస్యం.
1: అవును సార్. లవంక తొంగి చూసింది అనే పాట సార్.
0: కొద్ది పాడండి, బాగా పాడుతున్నారు. గండికోట రహస్యం.
1: గండికోట రహస్యం సార్. ఏంటి అది? ఎలా వంక తొంగి చూసి.
0: దాంట్లో వేరే పాట వినిపిస్తున్నా మీకు, మరదల పిల్ల అనే పాట. ఎందుకంటే
1: మరదల పిల్ల అది ఉంది సార్. రెండు అదైనా పర్వాలేదు.
0: తప్పకుండా తప్పకుండా మరి విందాం ఆ పాట. ఓకేనండి జబ్బార్ గారు, ధన్యవాదాలు. చెప్పండి చెప్పండి
1: సార్. జబ్బార్, జమీలా, అప్పానా, షబానా, తన్వీర్ బాబా, షాయినా సార్.
0: ఓకే,
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
2: రామలకోట సార్,
1: రామలకోట నుంచి దుగ్గి
2: దుగ్గి నాగేశ్వర.
1: మరి మీరు చెప్పాలి కదా మీ పేరు.
2: చెప్పండి సార్.
1: చెప్పండి. బాగున్నాం అండి. నాగేశ్వర గారు, మీరు బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: మరి ఏ పాట విందాం ఇవాళ అభిలాషలో? హలో అభిలాషలో.
2: స్వయంవరం సార్.
1: స్వయంవరం
2: సార్. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అనపాట సార్.
1: మరి మిగతా వాళ్ళ పేర్లన్నీ చెప్పేస్తారా మీరు?
2: చెప్తా సార్.
1: చెప్పండి.
2: కర్నూలు జిల్లా వెల్లుత్తి మండలం రామలకోట నుంచి దిగి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, ధరణి, భువన్, పవిత్ర, రంగముని, బడంగి అన్నయ్య సార్. అన్నయ్య సార్,
1: ఓకే అండి. ధన్యవాదాలు. అందరికోసం విందామా మరి పాట?
2: మంచి సార్. ఓకే,
1: ధన్యవాదాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: హలో,
4: గుడ్ మార్నింగ్, శుభోదయం సార్.
3: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
4: అనంతపురం మండలం కొడిమి నుంచి సద్దానప్ప మాట్లాడుతున్నా సార్.
3: కొడిమి నుండి సద్దానప్ప గారు, బాగున్నారా అండి?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
3: చాలా రోజులైన సద్దానప్ప గారు మీతో మాట్లాడి.
4: అవును సార్.
3: చెప్పండి, ఏ పాట విందాం ఈరోజు?
4: రాక్షసుడు.
3: రాక్షసుడు?
4: అవును సార్.
3: ఏ పాట?
4: మళ్ళీ మళ్ళీ రాని రోజు.
3: ఎక్కడో మీరు బయట ఉన్నట్టున్నారు, బాగా గాలి శబ్దం వినిపిస్తోంది ఫోన్లో.
4: జీవాల దగ్గర ఉన్నాం సార్.
3: అవునా, సరే విందామా మరి పాట.
4: జానకీ గారికి ఆత్మశాంతి కలగాలని పాట కోరుకుంటున్నాం సార్.
3: తప్పకుండా. ఓకేనా, మరి విందామా పాట? ఓకే అండి, ధన్యవాదాలు సంతానప్ప గారు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

0: తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
1: హలో,
2: నమస్కారం
1: అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
2: సార్ మా పేరు సోలా పవన్ కుమార్ సార్.
1: పవన్ కుమార్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
2: సార్ ధర్మవరం శాంతినగర్ బెంగళూరు దగ్గర నుంచి సార్.
1: ధర్మవరం శాంతినగర్ నుంచి. చెప్పండి పవన్ కుమార్ గారు, ఏ పాట విన్నాం ఈరోజు?
2: సార్ తమ్ముడు ఉందా సార్?
1: తమ్ముడు. ఏ పాట విన్నాం తమ్ముళ్ళు?
2: చదవి దాటిని మాట్లాడుతున్నాం.
1: తప్పకుండా విన్నాం.

0: తమ్ముడు ఉందా సార్?
1: తమ్ముడు. ఏ పాట విన్నాం తమ్ముళ్ళు?
0: చదవిదాంతిని మాట ఒకటిన్నాను సార్.
1: తప్పకుండా విన్నాం. ఇంకా శ్రోతలు
0: ఎవరన్నా
1: వింటున్న వారందరి కోసం ఈ పాట విన్నావా మరి?
0: అవును సార్.
1: ఓకేనండి పవన్ కుమార్ గారు, ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: సార్, తాజీపత్రి నుంచి రఘునాథ శర్మ మాట్లాడుతున్నాం సార్.
0: రఘునాథ శర్మ గారు బాగున్నారండి, చెప్పండి.
1: సాయి ప్రసాద్ సార్. సార్,
0: నా పేరు లంకా ప్రసాద్ అండి.
1: ఓకే సార్, నమస్తే సార్.
0: నమస్కారం, చెప్పండి.
1: ఏం సార్, ఈరోజు జానకి గారు ప్రేమపదించారు, చాలా బాధగా ఉంది. పూజా ఫలం చిత్రంలో అదే పాట ప్రసాదం చేయండి సార్.
0: తప్పకుండా
1: సార్. కోరుకున్న వాళ్ళు మా కూతురు జయంతి, మా కూతురు సావని, మా వైఫ్ జయంతి సార్.
0: తప్పకుండా వాళ్ళందరి కోసం.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు,
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు బోవులరెడ్డి సార్, తిరుపతి నుండి సార్.
0: తిరుపతి నుండి బోవులరెడ్డి గారు, బాగున్నారా చెప్పండి.
1: అవును సార్.
0: ఏ పాట విందామండి బోవులరెడ్డి గారు ఇవాళ?
1: జానకి వర్ధంతి కనుక బాలమిత్రుల కథ చిత్రంలో గున్న మామిడి కొమ్మ మీద అనే పాట కావాలి సార్.
0: ఆ పాట మాత్రం లేదండి.
1: ఇంకేముంది సార్?
0: వేరే ఏదన్నా, వేరే చిత్రం, ఆమె ఎస్ జానకి గారు పాడిన పాటలు ఇంకేమన్నా?
1: బాలరాజు కథ లేదా సార్?
0: బాలరాజు కథ. ఒక్క నిమిషం ఉండండి.

0: సార్.
1: చెలియా కనరావా అనే పాట ఉంది,
0: జానకి పాడింది కదా సార్, ఆ పాట వేయండి సార్.
1: తప్పకుండా విన్నావా మరి?
0: విన్నాం సార్. బాయ్ సార్.
1: తప్పకుండా.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: వంగపరసా సార్,
0: మీ పేరండి?
1: పెద్దిరెడ్డి సార్.
0: పెద్దిరెడ్డి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: అనంతపురం నుంచి సార్.
0: అనంతపురం నుంచి చెప్పండి పెద్దిరెడ్డి గారు.
1: ఏదైనా మంచి సాంగ్ ఉంటుంది సార్?
0: చెప్పండి, మీరు ఏ పాట విందామని చెప్పండి. పేరు
1: పెద్ద సినిమా సార్?
0: ఏదండి?
1: పెద్ద కొత్త సినిమా వచ్చింది కదా.
0: లేదు లేదండి, దాంట్లో చెప్పండి. పెద్ద సినిమా
1: ఏదన్నా మంచిది అనిపిస్తుంది సార్, చిరంజీవి.
0: ఏ పాట విందాం చెప్తే ఆ పాట విందాం. మంచి పాట విందాం అయితే గూండా చిత్రంలో విందామా?
1: ఏం సార్?
0: గూండా.
1: గూండా ఏ సార్? అది గూండా ఫస్ట్
0: చిరంజీవి చిత్రం అన్నారు కదా.
1: మీకు ఎక్కువ సీన్ అది
0: తప్పకుండా విన్నాం. ఓకే, ధన్యవాదాలు.

0: हेलो हेलो శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ నమస్తే సార్, గోలవల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్, నారాయణ స్వామి.
0: గోళ్లపల్లి నుంచి నారాయణ స్వామి గారు.
1: అవును సార్,
0: చెప్పండి నారాయణ స్వామి గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాం అండి. ఏ పాట విందాం ఇవాళ?
1: మీ కార్యక్రమాలన్నీ బాగుంటాయి సార్, బాగా వింటూ ఉంటాము.
0: చాలా చాలా సంతోషం.
1: చాలా బాగుంటాయి సార్, మా పిల్లలు కూడా ఎక్కువ రేడియోనే వింటూ ఉంటాం సార్, మేము టీవీ కూడా తక్కువే సార్ చూసేది.
0: చాలా మంచిదండి, ఎందుకంటే రేడియో ఒక ఫ్రెండ్తో సమానం, మంచి ఫ్రెండ్తో సమానం.
1: అవును సార్, టీవీ ఉండగానే మేము చూడం సార్, ఇప్పుడు పాటలు వచ్చినాయంటే పిల్లలు డాన్స్ కూడా వేస్తారు సార్ ఈ పాటలు వినుకుంటా.
0: ఎందుకంటే చాలా చక్కటి కార్యక్రమాలు, ముఖ్యంగా పిల్లలు రేడియో వినడం నేర్చుకుంటే చాలా చాలా బాగుంటుంది.
1: అవునవును సార్, మా కూతురు ఇప్పుడు 5 ఇయర్స్, ఒక పాప 10 ఇయర్స్ సార్. వాళ్ళిద్దరూ రేడియో సాంగ్స్ బాగుంటారు సార్.
0: సంతోషం. అంటే 5 5 సంవత్సరాల పాప కూడా రేడియో అంటే ఇష్టపడుతుంది అనమాట. చాలా సార్,
1: ఇష్టపడతారు సార్, ఆ పాప రేడియో పెట్టమంటుంది సార్
0: చాలా
1: పొద్దున్న.
0: చాలా చాలా హ్యాపీ. ఏ పాట విన్నాం ఇవాళ మరి?
1: ఇవాళ జానకమ్మ గారు నిన్న
0: అవునండి
1: చనిపోయినారు సార్,
0: అవునండి.
1: వాళ్ళ ఆత్మకి శాంతి కల్పించాలని సార్. ఇది పసివాడి ప్రాణం ఉంది కదా సార్,
0: పసివాడి ప్రాణం. ఓకే,
1: అవును సార్.
0: ఏ పాట విందాం? పసివాడి ప్రాణం.
1: కాశ్మీరి లోయలో కన్యాకుమారిలో.
0: కాశ్మీరి లోయలో తప్పకుండా విందాం.
1: అవును సార్, ఆ పాట బాగుంటుంది సార్,
0: ఖచ్చితంగా విందాం.
1: ఓకే సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి. హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి సార్.
0: కూడేరు మండలం నుంచి అశ్వత్థరెడ్డి గారు, చెప్పండి, ఏ పాట విందామండి అశ్వత్థరెడ్డి గారి వేళ?
1: సార్, బావా మరదళ్ళు.
0: బావా మరదళ్ళు ఏ పాట?
1: నీలిమేఘాలలో జానకి గారు పని పాట సార్.
0: నీలిమేఘాలలో
1: జానకి గారిని ప్రతిరోజు తలుచుకునేది ఆకాశవాణి కేంద్రాలు కదా సార్.
0: అంతే కదండి, ఎందుకంటే
1: జగదాల్ గారు సర్కస్ లేనప్పుడు 19 రోజులు కూడా సంతాపాలు ప్రకటించారు సార్, కానీ ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడం లేవన్నీ.
0: కానివ్వండి, అంటే మనం ఆమెను గౌరవిస్తాము అంతే కదా.
1: అది సార్, ప్రతిరోజు మీరు తలుచుకుంటుంటారు, మీ వాళ్ళ పేర్లు పొగిడేది మీరు వినేది మేము సార్.
0: అంతే కదా,
1: సినిమాలకి హీరోలు కథ వేరు, వాళ్ళు ఏదో పుట్టినరోజులో జరుపుకుంటారు, కానీ ప్రతినిత్యం తలుచుకునే పేర్లు మాత్రం మన ఆకాశవాణి సార్
0: కదా. బావా మరదళ్ళు.
1: అవును సార్, నీలి మేఘాలలో గాలి కెరెక్టర్లో పడతారు.
0: తప్పకుండా విన్నాం. ఓకేనా, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: కృష్ణా జిల్లా ముదిగు మండలం నక్కలపల్లి అంటే ఎంగమని సార్.
0: ఎంగమని గారు చెప్పండి. బాగున్నారా ఎంగమని గారు?
1: బాగున్నాం సార్.
0: ఏ పాట విందాం ఇవాళ?
1: 16 ఏళ్ళ వయసు ఉంది సార్.
0: 16 ఏళ్ళ వయసు?
1: అవును సార్.
0: ఏ పాట విందాం?
1: తిరుమల్లి పువ్వ.
0: తప్పకుండా.
1: గోరువారు సార్
0: చెప్పండి.
1: కృష్ణా జిల్లా ముదిగుబ్బు మండలం నక్కలపల్లి నుండి ఎంగమూని శ్రీదేవి పెద్దిరాజు విష్ణు బాలు వైష్ణవి చిన్నారి బాబు నారాయణమ్మ లక్ష్మీదేవి సుజా ధనుజ బాలక్ష దుగ్గి నాగేశ్వరరావు పూజా ధనుజ మళ్ళీ వచ్చేసి నార్పులు భాగ్యమ్మ.
0: కాదు, మనందరం రేడియో మిత్రులందరి కోసం అండి పాట సరిపోతుంది కదా. మరి మీరు ఆలోచించి బామ్ పేర్లు ఎందుకు చెప్పాలి చెప్పండి. ధన్యవాదాలు అండి. తప్పకుండా చెప్పండి.
1: జానికి చనిపోయిన రోజు కాబట్టి అందుకు.
0: తప్పకుండా అండి. ధన్యవాదాలు అండి.

0: జానకమ్మ పాడిన పాటలు ఇంకెన్నేళ్లైనా నిత్యనూతనంగా వినిపించే పాటలు. అమృతపు తడిని అద్దుకొని బయటకొచ్చిన పాటలు. దేవతలకే కాదు, మన జానకమ్మకు అమృతం దక్కింది. 50,000 పైగా పాటలకు దాన్ని అద్దిచ్చేశారు. అలా తనకు దొరికిన అమృతాన్నంతా పాటలకే అంకితం చేశారు. ఇప్పుడు ఆమె తనువు చాలించారు, ఇక నుంచి జానకి కనిపించరు. కానీ ఎన్నో భాషల్లో ఆమె పాడిన పాటలు చిరంజీవంగా నిలుస్తాయి. ఇంతవరకు శ్రోతలు హలో అభిలాష కార్యక్రమంలో ఫోను ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడుగుల తామరా సై బాల్, బురద పుల్లా సై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అతిథిశాల. సంగీత రూపకం, రచన శ్రీ దేవులపల్లి, నిర్వహణ శ్రీమతి రజని.
5: ఆకాశవాణి అతిథిశాల, సంగీత రూపకం, రచన శ్రీ దేవులపల్లి, నిర్వహణ రజనీ గారు.

0: ఆగండి
1: ఆగండి
0: ఆగండి. అదిగో ముసాఫిర్ ఖానా, మనం ఇక్కడికే వచ్చాం. అంగణం నుంచి ఆహ్వానం కూడా వచ్చింది, వినండి. ఇది మన

0: ఏమి గుడారం రా ఇది,
1: నీలంగా ఉంది,
2: వలయంగా ఉంది.
3: అరే అరే అరే, దీనికి తలుపులు లేవు రోయ్.
0: అరే అరే అరే, దీనికి ద్వారాలే లేవు.
1: అరే ఇది బుల్బుల్ గూడురా,
3: బుల్బుల్ బుల్బుల్,
1: ఇది గుల్బాగ్ రా.
0: అరే అరే అరే, ఊరుకోరా
3: అమ్మా.
0: ఓయో
1: ఏలా వచ్చే హా.

0: అరే ఖయ్యాంరా,
1: ఖయ్యాంకి ఈ గుడారం సంగతంతా తెలుసునేమోరా.
2: రే హవాహుమాయ్ అంటాడు, గాలి గుర్రంరా గాలి గుర్రం.
3: కాదు మనకి గాలులు నౌకర్లు చాకర్లు
0: మనకి చల్లగా విసురుతాయి.
1: మరి విసనకర్ర లేవు?
4: అరే కొమ్మలు ఆకులు ఉన్నరే, ఆ కొమ్మలు ఆకులు.
3: గాలులేమిటో, ఎన్ని గాలులున్నాయి?
0: పాడే గాలి,
1: ఆడే గాలి,
3: చెవిలో మాట్లాడే గాలి.
4: అయ్యో
1: మూలిగే గాలి,
3: ఏడ్చే గాలి.
1: అరే కొరా ఊరుకోమంటే,
3: అరే అరే అరే అరే అరే అరే అరే,
4: ఏమిట్రో ఈ తీగ మేనారా?
0: తీగ మేనా
4: మేనాపై మైనా పెళ్లి కూతుర్రా?
1: మైనా పక్క మధుము సోనారా? ఎవర్రా వాళ్ళు ఊరికే ఏడుస్తారు ఈ గుడారంలో?
3: అరే మసూద్, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో మర్చిపోయాను రా.
0: అరే నేను మర్చిపోయారా?

అరే, ఈ గుడారంలో పానశాల ఇంకా తెరవలేదు. అప్పుడే ప్రభాతం. అతిథిశాల అందులోకి అన్ని ప్రక్కల అరుణతోరణాలు అల్లింది. కాలం తన రెక్కలు ఎన్నడూ ముడుచుకోదని ఈ ముసాఫిర్లకు తెలియదు. ఎందరు నిద్రపోతున్నారో. నిద్ర కలవరింత వేదన ఏడుపు. వీటికి ముందు మధు. బుల్బుల్ మధువో మధు అని ఒకే పల్లవి పాడుతుంది. గులాబీ పొద అవునని తల ఊపుతుంది. వీళ్ళు వినరు చూడరు. సాకి సాకి, అరే ఎంత ఆలస్యం. సాకి సాకి, అయ్యయ్యో, ఒక్కొక్క ముసాఫిరికి ఒక్కొక్క సాకి ఉంటే బాగుండును. మేలుకోండి అయ్యా, మేలుకోండి. జంషీద్ బైరామ్ సమాధిలో నిద్రపోతున్నారు. వీళ్ళు మేలుకొని నిద్రపోతున్నారు. సాకి సాకి, ఈ మధుపాత్ర ఉంది, ఇది సికందరు అద్దం, దీనిలో విశ్వమంతా ఇమిడిపోయింది. త్వరగా రా, తొందరగా రా.

0: అచ్చా నింపు, ఈ పాత్ర నిండా నింపు. ఓహో, ఎక్కడిది ద్రాక్ష రసం?
1: ఏమి ఖయాం, ఎక్కడిది ద్రాక్షరసం?

0: మసూద్, పర్వీజ్ రండి, పిలవండి అందరినీ. నేను కొంచెం చెప్పవలసి ఉంది. చెప్పిందే చెప్పినా తెలియదు అందరికో. అదిగో అదిగో ఆ రావుఫ్ని, అజీజ్ ని కూడా పిలవండి. అందరూ రండి. స్నేహితులారా వినండి, ముందు పాట ఒకటి నేర్పుతాను.
1: అచ్చా అచ్చా, పాటలో చెబితే మాకు గట్టిగా జ్ఞాపకం ఉంటుంది.
2: గట్టిగా జ్ఞాపకం ఉంటుంది.

తొందరగా, చాలా తొందరగా ఈ పాత్ర నిండా మధువు నింపుతూనే ఉండు. ద్రాక్షరసం, మైరేయం, మాధ్వీకం, నేనింక పోవాలి. మీరందరూ అందరూ దగ్గరగా రండి, దగ్గరగా రండి, దగ్గరగా.

మీరు అతిథిశాల సంగీత రూపకం వింటున్నారు. రచన శ్రీ దేవులపల్లి, నిర్వహణ శ్రీమతి రజని. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం ప్రసారమవుతుంది.

0: స్వాగతం. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్యవనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: కంట్రోల్ ఓవర్ ది సీ ఏరియా ఈస్ హ్యూజ్. ఇండియాస్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెరైన్ వెల్ ఎట్ మచ్ ఆఫ్ దిస్ పొటెన్షియల్ రిమైన్స్ అన్టాప్ అండ్ టుడే ఈస్ అనదర్ డే దట్ వి వాంట్ టు ట్యాప్ ఆల్ అవర్ పొటెన్షియాలిటీ. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వం, సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
2: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు

0: భూమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ
1: 20 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఆర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాత్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఆర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్ సభీ కోఆపరేటివ్ కా టర్న్ ఓవర్ ఆర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ ఆజ్ 50,000 పేక్స్ యహీ కార్యక్రమ్ మే ई पैक्स के रूप में घोषित हो गए हैं जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है.
2: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దు దాటి పనిచేస్తున్నాయని వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
0: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
3: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
2: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రమ్జీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 108 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి

0: వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: ప్రగతి కార్యక్రమం కి అంతర్గత ఈ తయ కియా హై కి లగ్భగ్ అభి తక్ 26,000 కృషి ఉద్యమి ట్రెండ్ కర్కే ఛోటే ఛోటే కృషి ఉద్యమి ఇన్హోనే తయారు కియే హై జో ఏక్ గావ్ మే కామ్ కర్తే ఔర్ గావ్ కి కృషి కో బదల్నే కే లియే 100-200 కిసాన్ కో సాథ్ జోడ్తే ఔర్ కై జగహ్ కిసాన్ జోడ్ కే వో పరివర్తన్ ధీరే ధీరే లా రహే అబ్ వో నయే 20,000 ఔర్ కృషి ఉద్యమి జోడేంగే ఔర్ ఉన్కో కృషి మే మదద్ టెక్నాలజీ ఉన్కో దేంగే అచ్చే బీజ్ మెకనైజేషన్ కా లాభ్ ఆధునిక కృషి పద్ధతి వో సిఖాయేంగే జిస్సే ఉత్పాదన్ భీ బఢేగా లాగత్ భీ ఘటేగీ ఔర్ ఉస్కే సాథ్ సాథ్ కేసే బెల్ వేడిసన్ హో ఇస్ పర్ భీ కామ్ కరేంగే.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సివి పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సివి పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
0: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియచేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ కరాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే to my friends in Kerala, I would like to share with you that we will be running more than 100 special trains during the Onam festival.
2: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరం అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృత

0: విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
1: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కి ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కింల సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, వై ఇందిరా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కంద అండ్ మనమున్నాం హరివిల్లు. మరి హరివిల్లు కార్యక్రమానికి ఈరోజు ఆ పేరుకి తగ్గట్టుగా హరివిల్లు లాంటి పాటలు, అది కూడా మన జానకమ్మ పాడిన పాటలు వినిపిస్తూ ఉన్నాను. అండ్ నేనైతే అడిగాను ఎస్ జానకి గారికి నంది అవార్డు లభించిన పాటల్లో ఏదైనా ఒకటి పంపించండి అని చెప్పి. సో ఎస్, ఇక్కడైతే మరి చాలా మెసేజెస్ వచ్చేసాయండి, చూద్దాం ఎవరెవరు ఏమేమి మెసేజెస్ పంపించారు అని చెప్పి. సో ఓకే, రాజేష్ హిందూపూర్ నుంచి ఆమె మరణం సంగీత ప్రపంచానికి ఒక లోటు అంటూ పంపించారు. నిజమే, అందరూ ప్రస్తుతం అంటే ఆవిడని మనం పర్సనల్గా కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆవిడ పాటలు వింటూనే పెరిగాం. అందుకే ప్రతి ఒక్కళ్ళు గుండె ఇంత భారంగా ఉంది ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి. అండ్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి ఓకే, సో హలో బంగాల్ తల్లి అంటూ ఒక లవ్లీ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఎందుకు ఒకరి పట్ల ఒకరికి ఇంత ఇష్టం ఉంటుంది అంటే ఏదో కనెక్షన్ ఉండడం వల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ ఇంకా అప్పలరాజు గారి పెడ నుంచి రైట్ ఆన్సర్, ఐ థింక్ అసలు రాంగ్ ఆన్సర్ పంపించే ప్రసక్తే లేదు, బికాస్ ఆవిడ పాడిన పాటలు అంత అద్భుతమైనవి. అండ్ ఆవిడంటే మనకున్న ఆ ఆరాధన అలాంటిది కాబట్టి. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా కనకరావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఓకే అండి రైట్ ఆన్సర్. గణేష్, రాజు, శ్రీవత్స కోనాపూర్ నుంచి, సో మీరైతే ఆన్సర్ కోసం వెయిట్ చేయండి, ఆన్సర్ చెప్పాక మీకే అర్థమైపోతుంది. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ఓకే, సో అది గెస్ చేశారు అని అనుకుంటున్నా కొంతమంది, చూద్దాం ఆన్సర్ రివీల్ చేశాక మీరే అర్థం చేసుకుంటారు. బట్ ప్రతి పాట కూడా మీరు పంపించింది ఆహా, అసలు ఎంత వండర్ఫుల్ ట్రాక్ అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా వింటూ ఉన్నాం ఆ అద్భుతమైన పాటలన్నీ కూడా. కానూరు నుంచి తాతారావు గారు, సో స్పెషల్ స్టార్ అల్కనంద గారు గుడ్ మార్నింగ్ అంటూ ఓకే. సో మీకు మీరు పంపించినంటే చాలామంది సిరిమల్లె పువ్వ అనే పాట పంపించారు. సో అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సిరిమల్లె పువ్వ పాట తమిళ్లో ఆవిడ పాడినందుకు నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. సో తెలుగులో అయితే కాదు, బట్ తమిళ్లో ఆ పాట పాడినందుకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ధర్మన కొడుమూరు నుంచి ఓకే మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు, పిఎస్ రంగారావు గారు వేస్ తామ్రం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగమణి గారు విజయనగరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అల్కనందాజీ శుభోదయం, ఎస్ జానకి గారు సాంగ్స్ అన్నీ ఇష్టమే అంటూ ఎస్. సో సప్తపది సినిమాలో ఒక చిన్నారి పాడినట్టే పాడి వినిపించారు, అద్భుతం కదండి అంటున్నారు. నిజంగానే అద్భుతం ఆవిడ గాత్రం. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ ఓకే, సో వీళ్ళు కూడా సిరిమల్లె పువ్వ అంటూ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, సో హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క. అండ్ నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి గొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ దేవాంగ ఎస్ జానకి గారు పాడిన పాటలు వినిపిస్తూ మంచి మాటలు తెలిపారు అంటూ, ప్రతిదీ పక్క వాళ్ళతో పోల్చుకోవడం పెద్దలు మొదలు పిల్లలకు కూడా ఈ బాధలు తప్పడం లేదు. మనం ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ స్వామివారిని చూసి ఆనందించాలి, ఏదైనా తినేయడం

ఇప్పుడు కూడా ఆస్వాదిస్తుంటే చాలా మేలు అంటూ మరి నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ జానకి గారు మన ఆకాశవాణిలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ ఆఫ్టర్ మెనీ డేస్. అండ్ ఇంకా శివ శ్రీఫణి పింజల దేశాయిపేట నుంచి సిరిమల్లె పువ్వ అంటూ పంపించారండి. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే చిరు హాసన్ ఫ్రమ్ విజయనగరం, ఆవిడ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అంటూ పంపించారు. బట్ ఎస్ ఆవిడ ఎప్పుడు మన ఆకాశవాణిలో చిరంజీవిగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రత్నం గారు వైజాగ్ నుంచి. ఓకే అండి, సో ఎస్ థ్యాంక్స్ ఫర్ ఎవర్ గ్రీన్ అంటే ఆ క్వీన్ ఎవర్గ్రీన్ ఎక్స్ప్రెషన్ క్వీన్ పాడిన ఆ పాటలనే వినిపిస్తున్నందుకు అంటున్నారు. సో ద ప్రివిలేజ్ ఈజ్ మైన్, ఆవిడ పాడిన పాటలు మీకు ది బెస్ట్ సాంగ్స్ వినిపించగలుగుతున్నందుకు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఆన్సర్ రివీల్ చేసేయమంటారా హార్ అరే ఇప్పుడే ట్యూన్ చేసాం, ఒక్క ఛాన్స్ అంటున్న వాళ్ళ కోసం. సో మరి ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మన ఎస్ జానకి గారికి నంది అవార్డ్స్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా చాలాసార్లు చాలా పాటలకు వచ్చింది. అయితే మీకు తెలిసిన ఏదైనా ఒక సినిమా ఆర్ సాంగ్ నాకు పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం ట్యూన్ చేస్తున్న వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ఎస్ చెప్పాను కదా ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, మరి రాక్షసుడిలో ఈ పాట కూడా ఎంత ఎవర్గ్రీన్ హిట్టో వేరే చెప్పనవసరం లేదు. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, నిజంగా నిన్నటి రోజు అయితే రాకుండా ఉంటే జానకమ్మ మనతోటే ఉండిపోయేదేమో అని అనిపిస్తుంది కదా. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ లవ్లీ ట్రాక్ ముందైతే విందాం, స్టే ట్యూన్డ్.

0: TFM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నాణ్యతలో రాజీ లేదు,
7: ధరలో సాటి రాదు.
6: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
7: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయ వంట నూనెలు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కిందా. సో ఎస్, నేను అడిగాను జానకి గారికి నంది అవార్డ్స్ వచ్చిన చిత్రాలు పేరు ఆర్ ఆ పాట పేరైనా నాకు చెప్పేసేయండి అని చెప్పి. ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. ఐదుగులపల్లి నుండి గిరిజ సోమేశ్వరరావు అండ్ ఇంకా దేవాంగ, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా రాధా మంగళగిరి నుంచి, ఓకే రాధా గారు ఆన్సర్ చెప్తా, వింటూ ఉండండి. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్, ఎస్ ఇందాక పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సుబ్రహ్మణ్యం గారు మొగల్తూర్ నుంచి, ఓకే. సో చాలా రోజులకి. అండ్ ఇంకా హాయ్ డెలక్విన్ గారు, ఎలా ఉన్నారమ్మా అంటూ, ఓకే సూపర్ అండి. సో సత్యనారాయణ గారు దేవనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా లక్ష్మి ఫ్రమ్ గుంటూరు,

మెసేజ్ పంపించారు చెరుకుపల్లి నుంచి, భాస్కర్ టైలర్స్ అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు. ఓకే రైట్ ఆన్సర్ అండి. కాలేజ్లో పాడిన పాట అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కోడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు అండ్ ఇంకా భువనేశ్వరి గారు. నెక్స్ట్ ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి మెసేజ్ పంపించారు. మల్లికార్జున అబ్రహం కేశవ్ నగర్ ధర్మవరం నుంచి. ఓకే సో మీ అందరికీ ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తాను, లైక్ మీకు అర్థమైపోతుంది. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి. అండ్ ఇంకా ఓకే నేను క్వశ్చన్ అనలేదు మేడం, మా వాళ్ళు ఓకే ఓకే సో క్వశ్చన్ వినలేదు అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అయ్యో ఓకే అండి. అండ్ ఇంకా విజయ బాలు ఫ్రమ్ శ్రీశైలం మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వేస్తామరం చెన్నై నుంచి. ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఇవి అనమాట వచ్చిన ఆన్సర్స్ అని. ఆల్మోస్ట్ అందరూ అయితే రైట్ ఆన్సర్సే పంపించారు, కొంతమంది తప్ప. అయితే మరి జానకి గారికి 1980లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం చిత్రంలో పాడిన పాటగాను. అండ్ ఇంకా 81లో సప్తపేది, 83లో సాగర్ సంగమం, 85లో ప్రతిఘటన, 86 అరుణ కిరణం, అండ్ ఇంకా 1988లో జానకీరాముడు, 1994లో భైరోద్వీపం, 1997 తోడు, 1998లో అంతఃపురం అండ్ 2000 శ్రీ సాయి మహిమ. సో ఇలా మొత్తం 10 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నారు మన ఎస్ జానకి గారు. సో ఎస్ ఫ్రెండ్స్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది? సో క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎస్ జానకి గారు 4 సార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే 2 సార్లు తమిళ సాంగ్స్కి, 1 మలయాళం అండ్ 1 అయితే మన తెలుగులో పాడిన పాటకి. సో నేను అడుగుతున్నాను మరి తెలుగులో ఏ పాటకి అంటే ఏ చిత్రానికి పాడిన పాటకి ఎస్ జానకి గారికి నేషనల్ అవార్డు లభించింది? సో మీ ఆన్సర్స్ మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488114. ఇప్పుడైతే మీకోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ప్రేమికుడు చిత్రం నుంచి, మరి మన జానకమ్మ పాడిన పాట. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: Jagat Bharti FM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: FM 101.3.

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్ జల్ కింద అండ్ మనమున్నాము హరివిల్లు ప్రోగ్రాంలో. సో యస్ ఫ్రెండ్స్, మరి హరివిల్లులో నేనైతే అడిగేశాను సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన ఎస్ జానకి గారికి ఏ తెలుగు పాటకి నేషనల్ అవార్డ్ లభించింది అని చెప్పి. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అల్కింద గారు అంటూ పొరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా, ఓకే మీరు వస్తే బాగుంటుంది అన్నారు. బాగుంటుంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుంది. మరి పంపించేసేయండి, ఇంకా చాలా టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. అబ్బా, ఈసారి అసలు అన్డౌటెడ్గా అందరూ రైట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. జ్యోతి ఫ్రమ్ కొన్నేపాడు, అసలు పంపించే ఈ జిఫ్స్ ఎంత క్యూట్ క్యూట్.

ఉంటాయో, ఎస్పెషల్లీ ఆ పెంగ్విన్స్. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. అసలు ఫుల్ ప్రాసలో ఉంది మీ పేరు అండ్ ఊరు కూడా. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి. రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నందు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ అంటున్నారు మురళీ గారు. మురళీ గారు క్వశ్చన్ వినలేదా? క్వశ్చన్ ఏంటి అంటే మరి మన జానకమ్మకి నేషనల్ అవార్డు లభించింది ఒక తెలుగు పాటకి, అది ఏ ఫిలిం ఆర్ పాట? ఏదో ఒకటైనా నాకు పంపించేసేయండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి. ఓకే, సో అసలు ఈ మెసేజ్ ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టుంది, ఎందుకంటే మనం జానకి గారి గురించి మాట్లాడుతుంటే ఈ మెసేజ్ బై మిస్టేక్ ఏదో ఎక్కడికో పంపించిపోయి ఇక్కడికి పంపినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. వావ్, అసలు అన్డౌటెడ్లీ అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో జానకి గారికి 4 సార్లు నేషనల్ ఫిలిం అవార్డు రావడం జరిగింది. అయితే 2 టైమ్స్ ఏమో తమిళ్ చిత్రాలకి పాడిన పాటకి, 1 టైం మలయాళం, అండ్ ఒకసారి మన తెలుగులో ఆవిడ పాడిన పాటకు గాను అవార్డు అందుకున్నారు. మరి ఆ పాట ఏది ఆర్ ఏ చిత్రం అని చెప్పి నేనైతే అడిగేశాను. తెలిస్తే కనుక ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఫస్ట్ టైం జాయిన్ చేసిన వాళ్ళ కోసం మా వాట్సాప్ నెంబర్ 8662488148 86624888814. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం సో ఫోక్ స్టైల్ పాటలు కూడా ఎన్నో అద్భుతంగా అలవోకగా పాడేశారు జానకమ్మ. అలాంటి ఒక అద్భుతమైన పాట స్వయం కృషి చిత్రం నుంచి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

Mir vinnaru Vivid Bharati FM 101.3 and this is your RGL Nanda Manmanam Harivillu program lo. So yes, nenu adigano mari S Janaki gariki ye Telugu patalki national award labhinchindi ani cheppi. So next Narasimharao garu Devaragatla Kottagodam nunchi right answer and inka Kanakarao garu Peda nunchi right answer. Anantapuram nunchi Anuradha garu ఆ పాట సినిమా అదే సంవత్సరంలో రిలీజ్ అయింది కూడా పంపించేశారు అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ అల్కనంద గారు బాగున్నారా అంటున్నారు వేముల నరసింహారావు గారు నిజామాబాద్ నుంచి. ఓకే అండి, సో ఎస్ ఒక సాంగ్ అయితే పంపించారు, మరి నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. నెక్స్ట్ ఐదుగులపల్లి గ్రామం నుండి గిరిజా సోమేశ్వర్ దేవాంగ. ఎస్ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ శివ అండ్ శ్రీఫ్ అని పింజల. ఓకే అండి, మీకు ఆన్సర్ ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ నేమ్ రాఘవేంద్ర గారు కాకినాడ నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు ప్రతి ఘటన అంటున్నారు. ఆ క్వశ్చన్ అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో ఇందాక స్టేట్ లెవెల్ అయితే ఇప్పుడు నేషనల్ అవార్డ్కి వెళ్ళిపోయాము. నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డ్స్కి అని నేను అడిగాను, నేషనల్ అవార్డ్ ఏ తెలుగు చిత్రానికి లభించింది జానకమ్మకి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కావ్య వేటూరి గారి. ఓకే, ఎవరు మెసేజ్ పంపించింది? రత్నం గారు వైజాగ్ నుంచి. ఓకే, ఒక అద్భుతమైన కావ్యాన్ని వేటూరు గారి కలం నుంచి ఓకే జారిపడితే దానికి ప్రాణం పోసి యావత్ భారతదేశాన్ని తన గొంతుకుతో తన్మయత్వానికి లోను చేశారు జానకమ్మ గారు అంటూ మెసేజ్ పంపించారు. సో ఎస్, అ వెరీ ఎమోషనల్ నోట్. అండ్ నెక్స్ట్ మాతృదేవోభవాలో పాట అంటూ మెసేజ్ పంపించారు మల్లికార్జున్ గారు. సో ఎస్, ఆ పాట మామూలుగానే మార్నింగ్ నుంచి ఆవిడ పాడిన పాటలు వింటుంటే హృదయం బరవెక్కిపోతుంది. ఇంకా ఆ పాట వింటే అది ఇంకా అందరూ ఎట్లా ఎంత ఎమోషనల్ అయిపోతారో నాకు తెలిసి ఆ పాట వినిపించలేదు. యాక్చువల్లీ అ వెరీ వెరీ లవ్లీ ట్రాక్. బట్ ఇందాక మన లిజనర్స్ కొంతమంది మెసేజ్ చేసినట్టు ఆవిడ ఎప్పుడు కూడా మన ఆకాశవాణిలో చిరంజీవిగా అలానే నిలిచిపోతారు. సో అందుకే విషాదంతో కాదు, ఆవిడ పాడిన ఆ పాటలతోటి ఆవిడ్ని

స్మరించుకుందాం. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎలా ఉన్నారు, జానకమ్మ గారి గురించి చాలా బాగా వివరించారు ఓకే అంటూ ఇంకేమంటున్నారు, ఎవరు సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అక్కర్పాక నుండి రమా గారు. ఓకే, మొదటిసారి అయితే సిరిమల్లె పువ్వ సాంగ్ వచ్చింది అంటున్నారు. ఎస్, ఇందాక చెప్పినట్టుగా తమిళ్లో సిరిమల్లె పువ్వ పాట పాడినందుకు గాను వచ్చింది. అండ్ తెలుగులో అయితే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు అండి. నెక్స్ట్ నాగేంద్రప్ప ఉడేవు తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. అండ్ ఎవరు అంటే మురళీ గారు. ఓకే, థ్యాంక్ యూ మురళీ గారు మెసేజ్ పంపించినందుకు. అండ్ రత్నం గారు వైజాగ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ ఎస్, లాస్ట్ మెసేజ్ ఎవరు అంటే ఆర్కే రాజు, ఆదిత్య, అనుదీప్తి, రేణుక గుంటకల్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన స్వరం ఏముంది, దేవుడికి ఇచ్చిన వరం గొంతు అంటున్నారు. జానకమ్మ లాంటి వాళ్ళకి వర్తిస్తాయి ఇలాంటి కాంప్లిమెంట్స్. బట్ ఎనీవేస్ చిన్నమ్మాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరైతే మెసేజెస్ ఇంకా జానకి గారి గురించి, ఆవిడ పాటలు అండ్ ఇంకా ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇలానే టైం గడిచిపోతుంది. సో 6 o'clock నుంచి రైట్ ఫ్రమ్ వందన ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. అండ్ ఆల్రెడీ 11 hours ఉంది. అంత స్వీట్ వాయిస్ అండ్ అంతే స్వచ్ఛమైన నవ్వు జానకమ్మ గారిది. అండ్ ఎస్, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ఎస్ జానకి గారికి సితారాలో వెన్నెల్లో గోదారి అందం, మరి ఈ పాటకు గాను నేషనల్ అవార్డ్ లభించింది 1984. అండ్ ఎస్, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి నేను అనౌన్స్ చేయక ముందే పంపించారు అని అనుకుంటున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్, ఇవి అన్నమాట ఈరోజు వచ్చిన వండర్ఫుల్ మెసేజెస్ అన్నీ మన జానకి గారి గురించి.

సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంత మధురమైన పాటకి అవార్డు రాకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి జానకమ్మ పాటలు ఎప్పుడు మనతోటే ఉంటాయి, ఆవిడి నవ్వులానే అలానే ఈ పాటలానే. సో దిస్ ఈస్ యువర్ రాజీ అల్కనంద సైనింగ్ ఆఫ్. టుటబు బై సైనారో.

0: ఇది ఈనాటి హార్వీలు కార్యక్రమం. మరి జానికమ్మ పాటలు ఎప్పుడు మనతోటే ఉంటాయి, ఆవిడి నవ్వులానే అలానే ఈ పాటలానే. సో దిస్ ఈస్ యువర్ రాజీ అల్కనంద సైనింగ్ ఆఫ్ టుటబు బై సైనారో.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీలోపు బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాన్ని ఓటర్లు ఖచ్చితంగా వారికి తిరిగి ఇవ్వాలని, అప్పుడే ఈ నెల 21వ తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాల్లో పేర్లు ఉంటాయని తెలిపారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని అందుకునేలా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉద్యోగ ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కలం యోధుడు డాక్టర్ జి లీలాప్రసాద్ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్ర అభివృద్ది పట్ల ఒక శాస్త్రీయ అవగాహనతో నిరంతరం కృషి చేసిన కలం యోధుడిగా అందరి మధ్యలో నిలిచారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. సో మనం వెంటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి. ఒక పాట అంటే కేవలం పదాల కలయికే కాదు, మనసు సంతోషంగా ఉన్నప్పుడు తోడుండేది పాటే, బాధపడుతున్నప్పుడు ఓదార్చేది పాటే. మరి ఇలాంటి ఎన్నో భావాలు ఉండే ఒక పాటని తన స్వరంతో ప్రాణం పోసిన గాత్రం ఆవిడది. ప్రేమ గీతాల్లో ప్రేమగా పలకరించింది, జోలపాటలో తల్లిలా ఆదరించింది, భక్తి గీతాలతో భక్తిభావాన్ని కలిగించింది ఆవిడ స్వరం. ఆవిడే మన గాన కోకిల ఎస్ జానకి గారు. 6 దశాబ్దాలకు పైగా అండి భారతీయ సంగీత ప్రపంచాన్ని తన స్వరంతో తన గానంతో మైమరిపించిన అద్భుతమైన గాయని. ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఆవిడ సంగీత ప్రయాణం గురించి, ఆవిడ పాడిన పాటల గురించి ఎన్నో విషయాలు గుర్తు చేసుకుందాం. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వయం కృషి సినిమా నుంచి సిరివెన్లు గారి లిరిక్లో ఎస్పీ బాలుగారు అండ్ ఎస్ జానకి పన్న సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ప్రతి గొప్ప జర్నీకి అండి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. మరి అలాగే భారతీయ సంగీతాన్ని 6 దశాబ్దాలకి పైగా తన స్వీట్ వాయిస్తో అలరించిన ఎస్ జానకి గారి జర్నీ కూడా ఒక చిన్న విలేజ్లోనే స్టార్ట్ అయింది. 1938 ఏప్రిల్ 23 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఎస్ జానకి గారు. మరి ఆవిడ అసలు పేరేంటో తెలుసా? సిస్లా శ్రీరామూర్తి జానకి అనమాట. మరి చిన్నప్పటి నుంచే ఆమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంట్లో వినిపించే పాటలు, భక్తి గీతాలు, రేడియోలో వినిపించే సినిమా పాటలు, దేవాలయాల్లో జరిగే సంగీత కార్యక్రమాలు, ఇలా ఏ పాట వినిపించినా ఒక్కసారి వింటే చాలు అదే స్వరంలో తిరిగి పాడే అద్భుతమైన జ్ఞాపక శక్తి మన జానకి గారికి ఉండేదట. మరి ఈ టాలెంట్ని అలాగే మ్యూజిక్ మీద ఆవిడకున్న ఇంట్రెస్ట్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి మ్యూజిక్ నేర్చుకోమని ఎంకరేజ్ చేశారట. మరి ఆవిడ జర్నీ గురించి మనం ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ఎంజాయ్ లిసనింగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణం గురించి ఈరోజు షోలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక రేడియో, ఒక పాట, ఇవే ఆవిడ గురువులు. స్వరాన్ని ఎలా మలచాలి, భావాన్ని ఎలా పలికించాలి, పదాన్ని ఎలా స్పష్టంగా పలకాలి, ఇవన్నీ వింటూ నేర్చుకుంటూ సాధన చేస్తూ తన స్వరాన్ని తనే మార్చుకున్నారట. మరి ఆ ఏజ్లోనే ఎన్నో పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చేశారు. మరి ఎక్కడ పాడినా అక్కడ విన్న అందరూ కూడా ఆవిడని చాలా మెచ్చుకునేవారట. మరి అమ్మాయి భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. అలా అలా అలా మన ఎస్ జానకి గారి లైఫ్లో వచ్చిన టర్నింగ్ పాయింట్ ఆవిడ మెడ్రాస్ జర్నీ. మరి అప్పట్లో ఆ ఊరంటే చాలామంది కలలకి పర్ఫెక్ట్ అడ్రస్ అనమాట. కానీ మద్రాసులో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఏమిటి, ఒక అపురూపమైన స్వరం. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆవిడ వాయిస్ విన్న వెంటనే ఈ వాయిస్లో ఏదో కొత్తదనం ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళ. మరి సింగర్గా తనకి మంచి ఫ్యూచర్ ఉందని గుర్తించి ఆవిడకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను స్వర్ణకమలం సినిమా నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు సీతారా సినిమా నుంచి. మరి 11:35 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో ఎస్ జానకి గారి ఫస్ట్ రికార్డింగ్ 1957లో జరిగిందండి. అఫీషియల్గా మన గాన కోకిల సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారనమాట. ఇంకా అంతే, ఒక్కొక్క పాట ఒక్కో అవకాశంగా, ఒక్కో అవకాశం ఒక్కో విజయంగా మారింది. ఒక్కోసారి ఎస్ జానకి గారు ఒకే రోజులో వేరువేరు భాషల్లో వేరువేరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. మార్నింగ్ తెలుగు, మధ్యాహ్నం తమిళం, సాయంత్రం కన్నడం, రాత్రి మలయాళం, ఇలా 4 భాషల్లో పాటలు పాడిన అరుదైన సింగర్స్లో మన జానకి గారు కూడా ఉన్నారు. సో మరి కొంతమంది సింగర్స్ అండి మంచి సాంగ్స్ పాడతారు, ఇంకొంతమంది హిట్ సాంగ్స్ పాడతారు, కానీ ఒక కంప్లీట్ జనరేషన్ లైఫ్ మొత్తానికి సౌండ్ ట్రాక్ లాగా మారిపోయిన సింగర్స్ ఉన్నారు. ఎస్ జానకి గారి వాయిస్ అలాంటిదే. సో ఆవిడ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఘంటసాల గారి హవా సాగుతోంది. తర్వాత కొత్త తరం వచ్చింది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు, కొత్త హీరోయిన్స్ వచ్చారు, కొత్త కథలు కూడా వచ్చాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, అదే మన గాన కోకిల గాత్రం. అందుకే 60s 70s 80s 90s ఇలా ఎన్ని తరాలు మారిపోయినా జానకి గారి పాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారి కాంబినేషన్ డ్యుయెట్స్ని ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉంటారు. వాళ్ళు డ్యుయెట్స్ పాడితే హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు విషాద గీతం పాడితే బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు, అదే ఏదైనా చిలిపి పాటో టీజింగ్ సాంగ్ పాడితే ఫ్యాన్స్ అదే హుషారుతో వినేవాళ్ళు. అందుకే ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారి జంట సంగీత చరిత్రలో అత్యంత మధురమైన జంటల్లో ఒకటి. మరి నెక్స్ట్ అయితే ఎస్పి బాలు గారు ఎస్ జానకి పండ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఇంచు చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:41 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ టైం. సో మరి ఎస్ జానకి గారు తన 60 ఏళ్ల సింగింగ్ కెరీర్లోండి దాదాపు 48,000 పైగా పాటలు పాడారని అంచనా. సుమారు 17 భాషల్లో గాత్రం అందించారు ఆవిడ. ఇక సింగింగ్ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ పేరు ఇళయరాజా గారు. రాజా గారి మ్యూజిక్, జానకి గారి వాయిస్ అదొక అద్భుతం అంతే. మరి మాటలు వర్ణించడం చాలా కష్టం. జానకి గారి పాటలు పాడారు అనే కన్నా ఆ పాటలో ఇంకా ఆ పాట పాడే పాత్రలో ఆవిడ జీవించారు అనొచ్చేమో. ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్ అండ్ దానిలో వచ్చే సాంగ్స్ అయితే ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ మన జానకి గారే. సో ఆవిడ గొంతులో ఆ మాయ ఏదైతే ఉందో ఆ పాటని ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేదనమాట. ఒక ఆర్టిస్ట్కి నిజమైన గౌరవం ఏంటో తెలుసా అండి? ప్రజల అభిమానం. మరి జానకి గారికి అది చాలా దక్కింది. సో మరి నెక్స్ట్ ఆవిడ ఎవరెవరితో సాంగ్స్ పాడారు, ఏ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు అనే విషయం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నిర్ణయం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ జానకి గారి సంగీత ప్రయాణంలో అండి చాలా మందితో కలిసి వర్క్ చేశారు, ఘంటసాల గారితో. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మంచి డ్యూయట్స్ పాడారు. వాళ్ళ వాయిసెస్లో ఎమోషన్, ఇంకా స్వీట్నెస్, ఏది కావాలంటే అది అన్నట్టు కలిసిపోయావన్నమాట. ఇక మన ఎస్పీబీ గారితో అయితే కొన్ని వేల డ్యూయట్స్, స్పెషల్గా 1970s 1990s టైంలో ఎన్ని సూపర్ హిట్స్ పాడారు అసలు. బంగారు పంజరం, జ్యోతి, శ్రీదేవి, దేవుడు చేసిన బొమ్మలు, అత్తను దిద్దిన కోడలు, ఇలా ఒకట బోలెడన్ని పాటలు. అండ్ కేజే యేసుదాస్ గారితో తెలుగు, తమిళ్, మలయాళంలో చాలా సాంగ్స్ పాడారు. స్పెషల్గా ఇళయరాజా గారి

మ్యూజిక్ కాంబినేషన్లో అయితే సాంగ్స్ చెప్పాలంటే అద్భుతం అనమాట. ఇంకా 1960-70ల మధ్యలో పిబి శ్రీనివాసరావు గారితో కలిసి జానకి గారు చాలా పాటలు పాడారు. ఆ తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ గారితో, ఇలా ఎంతోమంది సింగర్స్తో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కెవి మహాదేవన్ గారు, చక్రవర్తి గారు, సత్యం, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి లాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్స్ పాడారు మన జానకి గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్ కాంబినేషన్లో ఘంటసాల గారు, ఎస్ జానకి గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను సీఎం నారాయణ రెడ్డి గారి రచనలో. అగ్గిపిడుగు సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఎస్ జానకి గారికి 4 నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయండి. మరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 స్టేట్ ఫిలిం అవార్డ్స్ కూడా అందుకున్నారు. యాక్చువల్గా ఒక పాట నచ్చి విన్న ప్రేక్షకుడు హ్యాపీ ఫీల్ అయితే చాలు, అదే నాకు అన్నిటికన్నా పెద్ద అవార్డ్ అని ఎస్ జానకి గారు ఫీల్ అయ్యేవాళ్ళట. మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట జానకి అమ్మ స్వరం మనతో నడిచింది. అందుకే ఆవిడ్ని ఒక సింగర్గా కాకుండా సంగీత ప్రేమికులు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. మరి ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ చాలామందికి ఈ జనరేషన్లో కూడా ఎస్ జానకి గారికి, ఆవిడ వాయిస్కి అభిమానులు చాలామంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రంగీలి సినిమా నుంచి ఎస్ జానకి గారి వాయిస్లో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

రంగీలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. యాక్చువల్గా అండి, ఎన్ని కొత్త పాటలు వచ్చినా, ఎన్ని తరాలు మారిపోయినా, కొన్ని పాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తాయి. అదే మన ఎస్ జానకి గారి పాటల విశేషం. ఇప్పటి న్యూ జనరేషన్ కూడా ఆవిడ సాంగ్స్ వెతుక్కుని మరీ వింటున్నారు కదా. సో మరి అలాంటి ఒక అరుదైన ప్రేమ ఆవిడికి దక్కింది. ఈరోజు మనందరం కలిసి ఒక గొప్ప గాయనికి, ఒక అపూర్వమైన సంగీత యాత్రకి మనసారా కృతజ్ఞత చెప్దాం. ఆవిడ పాటలు మళ్ళీ మళ్ళీ వినడం, వారి కళను నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేయడం మనం మన గానకోకిలికి ఇచ్చే నిజమైన గౌరవం. ఏమంటారు? మరి ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866 4248881 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించండి. మరి ఎవరెవరు అభిప్రాయాలను పంపించారో చూద్దాం. ఇప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకి, అందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. చాలామంది శ్రోతలు పాల్గొంటున్నారు, దయచేసి గమనించగలరు. ఈ కార్యక్రమాన్ని 12:40 కూడా నిర్వహించండి, లేదా అందరి మెసేజెస్ చదవండి అని అంటున్నారు. ఇక 9వ తేదీ 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి డాక్టర్ ప్రభాదేవి గారి సూచనలు సలహాలు బాగున్నాయి. అనంతరం వినిపించిన లలిత గీతం బాగుంది. తర్వాత విశేషాల కార్యక్రమంలో అరటి చెట్టు గురించి చాలా చక్కగా వివరించారు. అరటి చెట్టును కల్పవృక్షం అంటారు. అనంతరం కన్లారా నేను చూడని అనే లలిత గీతం డివికే మోహన్ కృష్ణ గారి గళంలో విన్నాం, చాలా బాగుంది అని అంటున్నారు. ఇక 11వ తేదీ 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సాంస్కృతికి పట్టుకొమ్మలు, కొండపల్లి బొమ్మల గురించి లలిత కుమారి గారితో పరిచయం చాలా బాగుంది. తర్వాత లలిత గీతం బాగుంది అని అంటున్నారు. ఇక ఆకుపచ్చని లలిత గీతం ప్రసారం చేశారు, చాలా బాగుంది. నిన్న ఉదయం పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి గళంలో చాలా బాగుంది. ఈరోజు సరస వినోదిని సమస్య పూరణం బాగుంది. ఈ మాసపు పాట బాగుంది, కానీ చిన్న డౌట్, ఈ మాసపు పాట అంటే ఏంటి అని అడుగుతున్నారు. రాబోయేది వాట్సాప్ పాటల కార్యక్రమంలో రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. వందల సంఖ్యలో శ్రోతలు వింటున్నారు, కానీ రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు. మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు అని అంటున్నారు. అలాగే యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు, కాకపోతే సమయం పెంచండి అని అంటున్నారు. ఇంకా ప్రతిరోజు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వినిపించండి, ఈరోజు కల్పలత ఉత్తరాల పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు, వారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం బాగుంది, ఈ కార్యక్రమాన్ని ఇంకొక అరగంట పొడిగిస్తే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. ఈరోజు ప్రసారమైన ఈ మాసపు పాట మరలా ఏనాటికి చాలా బాగుంది, పాడిన వారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ప్రసారమైన ఆకులో ఆకునై లలిత గేయం చాలా బాగుంది, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. ఇక ఈ మెసేజ్ ఎవరంటే ఉభయ కుశలోపరికి నమస్కారం, శుభ మధ్యాహ్నం. మీ అన్ని కార్యక్రమాలు మేము వింటున్నాం, అన్నీ బాగుంటున్నాయి. 1:10 పసిడి పంటలు కార్యక్రమాన్ని ప్రసారం చేయమని కోరుతున్నాము అని అంటూ హనుమాన్ నగర్ నుంచి పి గోపాలకృష్ణ రాసి పంపించారు. ఓకే అండి, మరి ఈ సందేశం వారు పంపించారో చూద్దాం. ఉభయ కుశలో పరి చదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి వందనాలు అని అంటున్నారు. మధుర గాయని గాన కోకిల జానకమ్మ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం, ఆమెకు అశ్రునివాళి అంటూ రాస్తున్నారు. ఇక కార్యక్రమంలో మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు వినిపిస్తున్న ప్రతిరోజు ఉదయం 6 సూక్తిసుధ నుంచి సూక్తిసుధ మంచి భావంతో మాకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే మాకు ఎనలేని అభిమానం. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందరమాలలు అని అంటూ రాస్తున్నారు. వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నిన్నటి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాను.

మంచి శ్రవణానందం అనిపించింది అంతసేపు. అలాగే తర్వాత వెంకటేశ్వరుని భక్తిగీతాలు మమ్మల్ని ఆనందింపజేశాయి. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. ప్రతినిత్యం ఉదయరేఖలు కార్యక్రమంలో 7:15 భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ మధురాతి మధురంగా ఉంటోంది. తాడేపల్లిగూడెం ట్రస్ట్ వాళ్ళు సమర్పిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం అని అంటూ రాస్తున్నారు. అయితే ప్రతిరోజు వినిపిస్తున్న చిత్రతరంగిణి వింటున్నాను, నమస్తే అమరావతి, రావోయే అతిథి, గుర్తుకొస్తున్నాయి చిత్రగీతాలు, మా వీణులు విందు చేస్తున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారు, మా అభిమాన వ్యాఖ్యాతలకు ప్రత్యేక అభినందన మందారమాలలు అని అంటున్నారు. ఇక సాయంత్రం 4 యువలయ మంచి విజ్ఞానదాయకమైన కార్యక్రమం, మన మిత్రులు చాలామంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అని అంటూ ఈ మెసేజ్ని పంపించారు. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల రేణుగా, బాలాజీ, హరిణి, భద్రి, లోకేష్, సాయి, కృప, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అంటూ అనంతపురం జిల్లా యాడికి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి శ్రీనివాసులు, బొజ్జప్ప గారి రాజశేఖర్ పాలెం పోలయ్య, పూజారి ధనుంజయ అన్నయ్య వీరంతా ఈ మెసేజ్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అని అంటూ రాస్తున్నారు జేరబోతుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి. ఇంకా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఉభయ కుశలపరికి అభినందనలు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 పల్లెసీమల కార్యక్రమంలో రంగస్థలంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ హెచ్ కోటేశ్వరరావు గారు పాడిన పద్యాలు విన్నాం. ప్రతి పద్యం మాకెంతో నచ్చింది. చక్కగా పాడిన కోటేశ్వరరావు గారికి హార్మోనియం సహకరించిన వారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. ఇక 11వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం, సూక్తి సుధ, ఇంకా భక్తిరంజన్లో వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం. తర్వాత అన్నమాచార్య కీర్తన మాకెంతో నచ్చింది అంటున్నారు. ఇలా అలాగే శ్రీమతి ఎస్ జానకి గారికి శ్రద్ధాంజలి ఘటి, స్వామి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ మెసేజ్ని పంపించారు. ఈరోజు ఆదివారం ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు విన్నాం, మాకెంతో నచ్చాయి. అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం నాకెంతో నచ్చింది. తర్వాత పైడిపాటి ఉమానాథ శర్మ గారికి సమస్యలు పంపిన కవులను చక్కగా పూరణలు చాలా చక్కగా చదివి వినిపించారు, వారికి మా అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట, సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రింక వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ని అయితే పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగే యువలయ కార్యక్రమం టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుందని నా మనవి అని అంటూ రాస్తున్నారు, కోరుతున్నారు. ఓకే అండి. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి లలిత కుమారి రామచంద్రరావు రాస్తున్నారు. ఉభయ కుశలపరికి స్వాగతం అన్నా. స్వాగతం అండి, నమస్తే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి. భగవద్గీత పారాయణం మధురంగా ఉంటోంది. లక్ష్మీగారి కథానిక భయం వాస్తవంగా ఉంది. సంగీత కార్యక్రమాలు శ్రావ్యంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. సంగీత కార్యక్రమాలు అనౌన్స్ చేసేటప్పుడు కొంచెం స్పష్టంగా చెబితే వయోవృద్ధులకు సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఓకే అండి, మరి స్పష్టంగానే ఇక చెప్పే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి శ్రోతల అభిప్రాయమాలికి ఈ మెసేజ్ని పంపించారు ద్వారంపూడి సత్తిరెడ్డి. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక వినపం అంటున్నారు. వారంలో 2 మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 101.3 కార్యక్రమాలు వినిపించండి అని అంటూ రాస్తున్నారు. ఇంకా ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, మొన్న ఉసిరి చెట్టు కథానిక చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ ఆదివారం నాడు సమస్యాపూరణం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆకాశవాణి పాటలు కోరుకున్న వారికి బ్లూ టిక్లు రావట్లేదు అని అంటున్నారు. టెక్నికల్గా మరి చూడాలండి. ఇక ఈ మెసేజ్ని పంపించింది ఎవరంటే ఇరగవరం నుంచి
బాదంపూడి నరసింహమూర్తి, సీతా మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు శనివారం ప్రసారం చేసిన సుమతి శతక పద్యపఠనం విజ్ఞానదాయకంగా ఉంది. పద్యపఠనం చేసి అర్థాన్ని వినసొంపుగా వివరించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని అంటున్నారు వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉన్నాయి మేడం, కానీ మాకు సంక్షిప్త చిత్రం కావాలి, ఎప్పుడు వినిపిస్తారు అని అంటూ రాస్తున్నారు జుమ్మాల దిన్నే గ్రామం నుంచి జలీల్. ఓకే అండి, మరి మా అధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇక మళ్ళీ రాశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈరోజు ప్రసారం చేసిన సరస్సు వినోదిని సమస్య పూర్ణం ఈ మాస పాట చాలా చాలా బాగున్నాయి. అలాగే నా అభిమాన గాయని ఎస్ జానకి గారు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. అవునండి. ఇక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రసారాలు అన్నీ చాలా బాగుంటున్నాయి, ఇంకా లలిత గీతాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు వింటున్నాం. ఇక యువలయ టైం పెంచండి అని అంటున్నారు. కొత్త కార్యక్రమాలు ప్రసారం చేయగలరని మనవి అని రాస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కాల్వ గ్రామం నుంచి నవీన్ రజిత దివిజా కృతిక్. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. జానకి గారి మరణం నన్ను కలిచివేసింది అని అంటూ రాశారు. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి మళ్ళీ రాసి పంపించారు మెసేజ్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత వారంలో ఏదో ఒకరోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ రాస్తున్నారు జేరుపోతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. ఆదివారం ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం వినిపించారు, ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు మీరు వినిపించే దేశభక్తి గీతం భారతమే ఒక నందనం చాలా బాగుంది, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నల చరిత్ర హరికథ వినిపించారు, ధన్యవాదాలు. సూక్తి సుధలో వాల్మీకి జీవిత చరిత్ర సజ్జన సాంగత్యం గురించి యొక్క గొప్పతనం తెలియజేసి గోవర్ధన వెంకట రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఆకాశవాణిలో అన్ని కార్యక్రమాలు వింటాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాసి పంపించారు జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్సులో పరివారికి నమస్కారాలు అంటే నమస్తే అండి. నిన్న సూక్తి సుధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనుస్మృతి మహాభారతాదులను ఆధారంగా చేసుకొని దానగుణం ప్రాశస్త్యాన్ని చక్కగా తెలిపారు. గత వారంలో శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు సూక్తి సుధలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు కలుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా తెలిపారు. డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు సూక్తి సుధ కూడా సముదాత్తంగా ఉందండి. మొన్న శుక్రవారం రాత్రి శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారి శ్రీ సీతారామ కళ్యాణం హరికథ పునః ప్రసారం రసవత్తరంగా ఉందండి. గత ఉభయ కుసులపరికి మేము పునః ప్రసారం చేసిన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథ రసవత్తరంగా ఉందని రాస్తూ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి బ్రహ్మశ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను పునః ప్రసారం చేయండి అని రాస్తే మీరు పేర్లు చదవలేదు అని అంటున్నారు. దాని వలన మేము కోరిన విషయపరంగా అర్థస్పష్టత రాలేదు అని అంటున్నారు. ఇక దయచేసి శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి శ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను తప్పక పునః ప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఇంకా ఇంకో చిన్న సలహా అంటూ రాస్తున్నారు మీరు ప్రతిరోజు దేశభక్తి గీతాలు లలిత గీతాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, బాగుంది. కానీ ఒక్కసారైనా ఆ గీతాల రచయిత పేర్లను కానీ గానం చేసిన వారి పేర్లను కానీ సంగీత దర్శకుల పేర్లను కానీ మన కేంద్రం వారు చెప్పడం లేదండి, ఇతర రేడియో కేంద్రాల వారు చెబుతున్నారు. అలా చెప్పడం వలన తెలియని శ్రోతలకు ఆ విషయాలు తెలుస్తాయి కదా, ఈ వాక్యాలను కూడా చదివి కారణం తెలువ కోరిక అని అంటున్నారు. ఇలా రాస్తున్నందుకు అన్యదా భావించవలదు అని అంటూ రాస్తున్నారు. ఎవరు అనంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ నాగమణి లాస్య సమీర కార్తీక్ శ్రీనిత్య. మరి అందరి పేర్లు అయితే చదివే అవకాశం ఉంటుంది, మరి

ఇక నుంచి కూడా ఆ పేర్లను అనౌన్స్ చేస్తారు. ఇక ఆ గీతాల రచయిత పేర్లను కానీ అని అంటూ రాశారు రామడుగు, వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య. ఇంకా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఓకే అండి, అక్షర దోషాలు కొన్ని ఉన్నాయి. ఓకే, సర్చ్ చేసి చదివాను. అయితే తర్వాత ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. మన ఆకాశవాణి కేంద్రం నుంచి సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం నాటికలను ప్రసారం చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచో వింటూ ఉన్న నాటికలే. కొత్త నాటకాలను ప్రసారం చేయండి, పాత వాటిని విని విని విసుగొస్తోంది. ధన్యవాదాలతో అంటూ శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు. ఇక అమలాపురం నుంచి పేరూరి రామచంద్రరావు, బాలమురళీకృష్ణ గారి జన్మదినం గురించి వార్తల్లో చెప్పారు, చాలా సంతోషం. కానీ దానికి గుర్తుగా వారి గాత్రం ప్రసారం చేస్తుంటే సంతోషించేవాళ్ళం. ఏమైనా ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇక మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. యువలై క్విజ్ కార్యక్రమం బాగుంది అంటూ రాస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. తర్వాత నాకు నచ్చిన కార్యక్రమం హిందీ పాటలు, తెలుగు పాటలు, మురళి అని రాస్తున్నారు. టీన్ టైం, టీన్ టైం పాటలు ఎన్ని టీన్ టైం స్లాట్ నచ్చింది అంటూ మురళి రాస్తున్నారు. మరి ఎక్కడి నుంచి అనేది పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత ఉభయ కుశలోపరి గారికి నమస్కారాలు అని అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ని కూడా అనుమతించగలరని మనవి అని రాస్తున్నారు. తర్వాత ఆకాశవాణి నిర్వాహకులకు, ఉభయ కుశలోపరి సిబ్బందికి నమస్కారాలు. ఉభయ కుశలోపరికి పోస్ట్ కార్డు మీద రాసే అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇస్తే బాగుంటుంది. మాకు రాసే అలవాటు పోకుండా ఉంటుంది. దయచేసి గమనించగలరు అని అంటున్నారు. ఓకే అండి, లెటర్స్ వస్తే గనక ఖచ్చితంగా చదివి వినిపిస్తాము. ఘంటసాల, ఇతర గాయకులు పాడిన దేశభక్తి గీతాలను కూడా వినిపించండి. ఉద్యోగ వార్తలను తప్పక ప్రారంభించండి అని రాస్తున్నారు. గుంటూరు నుంచి రాధాకృష్ణమూర్తి, లక్ష్మి, మానస, వాసు, లలిత. తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఉభయ కుశలోపరికి నమస్తే అన్న. నమస్తే అండి. 10 గంటల తర్వాత వాట్సాప్ పాటలు, 11 గంటలకు కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు వినిపిస్తున్నా. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను కోరిన పాట కూడా వినిపించగలరని కోరుతున్నాను. ఏ సమయంలో వాట్సాప్ మెసేజ్ పంపించాలి దయచేసి తప్పక తెలియచేయగలరు అని అంటున్నారు. మీరు చిత్రగీతల కార్యక్రమం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మీరు పంపించండి. ఏ పాట కావాలో ఖచ్చితంగా అయితే ప్రసారం చేస్తారు. ఇక మా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. మీరు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరికి స్వాగతం, జానకమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని అంటూ రాస్తున్నారు విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అంటున్నారు. ఆ తర్వాత ఎవరు అని అంటే, ఎవరండి మీ పేరు, ఎక్కడ ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీతా మహాలక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ కాలంలో కూడా ఇంకా రేడియో బాగా పనిచేస్తుంది అని అంటే, వాట్సాప్ ద్వారా సినిమా పాటలు అడగడం, తద్వారా రేడియో అందరూ వినడం కాబట్టి వాట్సాప్ పాటలకి నెంబర్ పదే పదే చెప్తానని ధన్యవాదాలు. 2488120866 కోడ్ అండి, ఈ నెంబర్కి మీరు పంపించవచ్చు. మరి ఇది ఈ వారం శ్రోతలు కార్యక్రమాల మీద తెలియచేసిన అభిప్రాయాల మాలిక. ఉభయ కుశలోపరి మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్ధం, సాయుధ ఘర్షణల కారణంగా

0: భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యమన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కమ్టాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు.

లో కలుద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమం చిత్రానికి విజయ యశ్దాస్ పాడిన పాట వింటారు. సంగీతం గోపిసుందర్, రచన శ్రీమణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమం తర్వాత ప్రేమాలయం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. సంగీతం రామ్ లక్ష్మణ్, రచన వెన్నెల కంటి.

0: कहानियाँ हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత రామ్ చిత్రానికి హరిచరణ్ శ్వేతాగానం వింటారు రచన చంద్రబోస్.

మీరు ఇంతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్ర

0: చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల పాలిట ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 14 జూలై తో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55,449 మందిని ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటరు కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత తరలింపు ప్రక్రియ

ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

0: ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సీతమ్మధార, సాగర్ నగర్, తాడిచెట్లపాలెం, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీ, మాధవధార, పెదవాల్తేరు తదితర ప్రాంతాలలో భూమి ఒక్కసారిగా కంపించిందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని వెల్లడించింది. గాజువాక, ఎంవీపీ కాలనీ, అప్పుఘర్ ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా

0: పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: వనితా వాణి కార్యక్రమంలో ముందుగా నీ తోడుగా నేను కథానికి వింటారు. సమర్పణ శ్రీమతి మోహనాలక్ష్మి.
10: ఏమండి, భోజనం చేశారా? ఆ చేశాను. నువ్వు?
11: అవతల కంఠం.
10: ఆ చేశాను చేశాను, తడబడుతూ చెప్పింది స్వప్న. చెయ్యలేదు కదూ, అబద్ధం చెప్తున్నావు కదూ, అనుమానంగా అడిగాడు భర్త శ్రీకాంత్. లేదు లేదు చేశాను, మీరు టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి, నాకు పని ఉంది అన్నది కంగారుగా. షాప్ ఓనర్ చూపులు గుచ్చుకుంటుంటే, అయ్యిందా? రోజుకు 3 సార్లు ఫోన్లు. టేబుల్ నిండా గుట్టలు గుట్టలుగా బట్టలు పడి ఉన్నాయి. మడతలు వేసి ఎప్పటికి షెల్ఫ్లో పెడతావమ్మా? బుద్ధుందా నీకు? ఎంతసేపు అయ్యింది, నిలబడి చూస్తా ఉంటావేంటి? కఠినంగా మాట్లాడాడు ఓనర్. నలుగురు ఆడవాళ్లు వచ్చి సంబంధం లేని బట్టలకు సంబంధం లేని రంగులు డిజైన్లు లింకు పెట్టి నాతోనే అవి లేవు అనిపించి అన్ని బట్టలు తీయించి ఒకటి కూడా కొనకుండా వెళ్లిపోయారు. ఓనర్ స్వప్న వైపు కోపంగా చూసి ఏమి అడిగారు? 2 గంటల నుంచి ఏమి చూపించావు? నీలాంటి దాన్ని పెట్టుకుంటే ఇక నేను నెత్తిన చెంగేసుకుని షాప్ మూసేసుకోవాలి అన్నాడు. షాప్లో ఉన్న కస్టమర్లు, వర్కర్లు అందరూ తన వైపే చూశారు. స్వప్న కన్నీళ్లు ఆపుకుంటూ, సర్దేస్తాను సార్, ఒక్క నిమిషం అంటూ బట్టలన్నీ గబగబా సర్దేసి టైం చూసుకుంది. మధ్యాహ్నం 2:30 అయ్యింది. గొంతు ఎండిపోతుంది, కాళ్లు లాక్కుపోతున్నాయి, నీరసంగా ఉంది. లంచ్ బాక్స్ తీసుకుని లంచ్ రూంలోకి వెళ్లి ఉస్సూర్మన్ కుర్చీలో కోల్బడింది. మంచినీళ్లు తాగక్క ఆప్యాయంగా వాటర్ బాటిల్ అందించింది సౌమ్య. అక్కా అన్న పిలుపుకు, ఓనర్ కఠినంగా అన్న మాటలకు కళ్లల్లో నీరు చివ్వున చిమ్మింది. బాధపడకక్క, ఈ ఓనర్ ఇంతే, మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తాడు. ఊరికే జీతం దానంగా ఇచ్చినట్లు ఫీలవుతాడు. వదిలే, ఇంకా ఎన్నాళ్ళు? 2 నెలలేగా. ఆ తర్వాత బావగారు జాబ్లో జాయిన్ అవుతారుగా, ఇంక నువ్వు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. లేచి భోజనం చేయి, నేను కౌంటర్ చూసుకుంటా అంటూ వెళ్ళిపోయింది. నీరు గటగటా తాగింది స్వప్న. మనసు బాగోక ఆకలి చచ్చిపోయింది. కానీ నీరసంతో ప్రాణం పోయేట్లుగా ఉంది. కళ్ల నుండి నీరు ఉప్పెన్లా తన్నుకు వస్తుంటే వర్తమానం మసకబారి గతం వైపుకు మనస్సు పరుగులు తీసింది. చామన ఛాయ్ అయితేనే నా మనవరాలు అందాల బొమ్మ. దాని కళ్ళు పలువరసా చూస్తే చాలు, మొగుడికి ప్రతిరోజు పౌర్ణమేనే అమ్మలక్కలతో నాన్నమ్మ గొప్పగా చెబుతుంది. చాలే, ఇలా దాని ముందే అతిగారాభం చేసి చదువు సంధ్య లేకుండా చేసింది. ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చుని ఫోన్లు, అమ్మలక్కలతో

చేశావు కబుర్లు. 27 దాటినా ఇంకా వేయనం తెలీదయ్యే. చదువు లేదు, కట్నం లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం మనది. ఏమి నచ్చి చేసుకుంటాడే దీన్ని? కాస్త కళగా ఉంటే సరిపోతుందా? తల్లి మాటలు పక్క గదిలో నుంచి విని పెళ్లి చూపులకు ముస్తాబవుతున్న స్వప్న రోషంగా బయటికి వచ్చి అన్నది, ఏంటి అమ్మా పెళ్లి కొడుకుకు నేను నచ్చేది? నాకే పెళ్లి కొడుకు నచ్చాలి అని నీ శివుడిని మొక్కుకో అని విసురుగా తన పొడవాటి జడను వెనక్కి విసిరి అంతే విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిలా ఉన్న తన కూతుర్ని కన్నార్పకుండా చూసి మురిసిపోయింది తల్లి శాంత. నా బిడ్డకు దిష్టి తీయాలి అనుకుంది మురిపెంగ. స్వప్న చెప్పినట్లు నిజంగానే మొక్కుకుంది. ఎందుకంటే శ్రీకాంత్కి 6 ఎకరం పొలము, పల్లెటూరులో 3 గదుల ఇల్లు, పట్నంలో 18,000 రూపాయల ఉద్యోగం. అన్నింటినీ మించి శ్రీకాంత్ ఉత్తముడు అని అందరూ చెప్పారు. అన్నింటిలోనూ తమకన్నా మించిన సంబంధమే అనుకుంది శాంతమ్మ. పెళ్లి చూపుల్లో ఒకరికొకరు నచ్చటం, నెల తిరగకుండానే పెళ్లి అయిపోవటం, సంవత్సరంన్నర తిరగకుండానే ఒక కొడుకు పుట్టడం జరిగిపోయింది. పెళ్లికి ముందు శ్రీకాంత్ పల్లెటూరులో తన ఇంట్లో ఉండి బండి మీద పట్నం వెళ్లి ఉద్యోగం చేసి వచ్చేవాడు. కాని స్వప్న పట్టు పట్టడంతో పట్నంలోనే 6,000 పెట్టి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. అద్దె కట్టుకోవటం, కొడుకు పుట్టడంతో ఖర్చులు బాగా పెరిగిపోయి శ్రీకాంత్ ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు. సినిమాలు, షికాలు ఇంతవరకే తన ఆలోచన. శ్రీకాంత్ స్వప్నను సంతోషంగా ఉంచటానికే ప్రయత్నం చేసేవాడు. తన ఖర్చులు పూర్తిగా తగ్గించేశాడు. బండి కూడా వేసుకెళ్లడం మానేశాడు. సిటీ బస్సు పాస్ తీసుకున్నాడు. స్వప్నతో మాత్రమే బండి మీద వెళ్లేవాడు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చాలా జాగ్రత్తగా చేయాలి. తప్పు చేయకపోయినా మాటలు పడవలసి ఉంటుంది. శ్రీకాంత్కి అది ఎన్నోసార్లు చేదు అనుభవం అయ్యింది. ఓనర్స్ అనే మాటలకు చాలాసార్లు జాబ్ మానేద్దాం అనుకునేవాడు, వేరే చోట చూసుకుందాం అనుకునేవాడు. కాని ఈ గ్యాప్లో అద్దెలు కట్టుకోవటం, ఫ్యామిలీని పోషించటం ఎలా? స్వప్న కొడుకు గుర్తుకొచ్చేవారు. అంతే, ఆ ప్రయత్నం మానుకునేవాడు. మనసు చంపుకుని ఓనర్ ఎంత తిడుతున్నా అట్లాగే ఉద్యోగంలో కొనసాగేవాడు. స్వప్నకు ఇవేమీ పట్టేవి కావు. తను సంతోషంగా హాయిగా గడపడమే ఆ అమ్మాయికి తెలుసు. ఇంతలోనే శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవ్వడం, కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం, 3 మంత్స్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ భారం అంతా ఒక్కసారిగా స్వప్న మీద పడింది. ఆసుపత్రి ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చాలా అప్పులయ్యాయి. స్వప్న శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నలిగిపోయింది. ఏం చెయ్యాలి, ఎలా గడపాలి అతలాకుతలం అయిపోయింది. ఉన్న 6 ఎకరం పొలం అమ్మేయమని సలహా ఇచ్చారు ఎవరో. కొడుకు గుర్తొచ్చాడు. గుండె తల్లడిల్లిపోయింది. అయ్యో, కనీసం పొలం కూడా మిగల్చిపోతే ఎలా అనుకుంది. చివరికి ఎవరో సలహా ఇస్తే ఇల్లు గడవక నెల క్రితమే ఈ షాప్లో సేల్స్ గర్ల్గా చేరింది. నాకు నెల రోజులు ఇంత కష్టం అనిపిస్తే మరి శ్రీకాంత్ అయ్యో ఎన్ని అవమాన దిగమింగుకున్నాడు నా కోసం. సాయంత్రం ఆఫీసు నుండి ఒక్కోసారి దిగులుగా వచ్చేవాడు. ఒక్కోసారి అసహాయంగా, ఒక్కోసారి నిస్సహాయంగా, ఇంకొకసారి విరక్తిగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చేవాడు. తను మాత్రం అతని మొహం చూసి రకరకాలుగా వెక్కిరించేది. ఒక్కోసారి ఏంటా మొహం అని చిరాకు పడేది కూడా. అయినా శ్రీకాంత్ తన్ని ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. ఒక మనిషి తన కుటుంబం కోసం తన సంతోషాల్ని చంపుకొని, తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంత కష్టపడతాడా? ఇంత కష్టపడి బయటికి వెళ్లి సంపాదిస్తాడా? కంఠం నుండి దుఃఖం తన్నుకొచ్చింది. శ్రీకాంత్ మీద అంతులేని అనురాగం పుట్టుకొచ్చింది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఇంతలో, ఏంటి తల్లి ఎంతసేపు తింటావు అనే గద్దింపుకు వెనక్కి తిరిగింది. ఏంటా ఏడుపు? ఈ ఏడుపుగొట్టు మొహాలతో షాపులో ఉంటే మాకు దరిద్రం, చిచి అనుకుంటూ చిరాకుగా వెళ్లిపోయింది ఓనర్ భార్య. ఆమె మధ్యాహ్నం వస్తుంది షాపుకి. ఆమె అంటే స్వప్నకు వణుకు. కళ్ళు తుడుచుకుని ఓపెన్ కూడా చెయ్యని లంచ్ బాక్స్ని అక్కడే వదిలేసి కౌంటర్లోకి పరిగెత్తింది. రాత్రి 9 గంటలకి షాపు నుండి బయటపడి సిటీ బస్సు ఎక్కి కూర్చుంది. రకరకాల ఆలోచనలు. ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగం చెయ్యాలా? చందమామ లాంటి కొడుకు గుర్తొచ్చాడు. నిలువెత్తు ప్రేమస్వరూపమైన భర్త గుర్తొచ్చాడు. తన భవిష్యత్తు ఏంటి? రకరకాల ఆలోచనలతో ఇంటి దగ్గర దిగింది స్వప్న. భర్తను చూసుకుంటానికి అతని అక్క వచ్చి ఉంటుంది తోడుగా. యాక్సిడెంట్ అయినప్పటినుంచి ఇంటికి రాగానే ఆడపడుచు చల్లని నీరు ఇచ్చింది. నీరు తాగి మనసు కొంత ఊరట కలిగింది స్వప్నకి. గబగబా వచ్చి కొడుకుని ఎత్తుకుంది. భర్త దగ్గరికి వెళ్ళింది. శ్రీకాంత్ ఆమెను చూస్తూనే భోజనం చేయలేదు కదూ అన్నాడు. ఆమె తదేకంగా అతన్నే చూస్తుంది. అతని కళ్లల్లో సన్నని నీటి పొరని దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఎంత కష్టపెడుతున్నా

0: నాన్న స్వప్న, అతని ప్రయత్నం విఫలమయ్యింది. కళ్ల నుండి నీరు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి. ఆమె వంగి అతని నుదుటిమీద ముద్దు పెట్టుకుంది. గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి పళ్ళె నిండా అన్నం పెట్టుకుని తృప్తిగా తిని కొడుకుని హత్తుకుని హాయిగా నిద్రపోయింది. శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. పాత ఉద్యోగం పోయినట్లే ఇంకా. ఆ ఓనర్ ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడెలాగా, ఎక్కడ ఉద్యోగం చూసుకోవాలి ఆలోచనలో పడ్డాడు శ్రీకాంత్. ఇంతలో పక్కనే ఫోన్ మోగింది. ఎవరా అని ఫోన్ ఎత్తి చూస్తే అతని పాత ఓనరు. శ్రీకాంత్, ఏమీ అనుకోకయ్యా, నీకిన్నాళ్ళు ఫోన్ కూడా చేయలేదు, నిన్నసలు పట్టించుకోలేదు. నువ్వు జాబు మానేసిన తర్వాత వేరే వేరే వాళ్ళు జాయిన్ అయ్యారయ్యా, కానీ నువ్వు చేసినంత నిజాయితీగా అంకితభావంతో ఎవరూ చేయట్లేదు. ఏమీ అనుకోకయ్యా, నీ ఉద్యోగం నీకోసమే రెడీగా ఉంది, వచ్చి జాయిన్ అవ్వు అన్నాడు ఓనర్. శ్రీకాంత్కి ఎంతో ఆశ్చర్యమూ ఆనందమూ కలిగింది. అలాగే సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు.
1: స్వప్న, స్వప్న, నువ్వింకా జాబ్ చేయవలసిన అవసరం లేదు. నన్ను మా ఓనర్ గారు పిలిచారు జాబుకు రమ్మని. ఈరోజు మంచిదేగా, జాబ్లో జాయిన్ అవటానికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న స్వప్న భుజాలు రెండూ పట్టుకుని కుదిపేస్తూ సంతోషంగా అన్నాడు శ్రీకాంత్. అవునా, సంతోషం అండి. మరి నేను జాబ్ మానేస్తాను అని వాళ్ళకి చెప్పి రావాలి కదా, నన్ను ఒక్కసారి అక్కడ డ్రాప్ చేయండి అన్నది. అలాగే అంటూ వెంటనే రెడీ అయ్యి బండి ఎక్కించుకుని స్వప్న చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. లోపలికి రండి అన్నది స్వప్న. అక్కడ రెండు గదులు, ఒక పెద్ద వరండా ఉన్నది. ఆ వరండాలో నాలుగు మిషన్లు పెట్టి ఉన్నాయి. నువ్వు సేల్స్ గాల్గా బట్టల షాప్లో పనిచేస్తున్నానన్నావు కదా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా. ఇంతలో సౌమ్య నవ్వుతూ ఎదురొచ్చింది. బావుగారు బాగున్నారా? అక్క, నేను ఆ షాప్లో పని మానేసి 2 నెలలైంది. ఇక్కడ సిటీలో మహిళలకి సహాయం చేసే ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ల ద్వారా మేం మిషన్ నేర్చుకున్నాము. వాళ్ళు మా ఇద్దరికి చెరొక మిషన్ ఇచ్చారు. స్వప్నక్క తన బంగారు హారం ఉంటే దాన్ని అమ్మేసి ఇంకో 2 మిషన్లు కొన్నది. మిగిలిన డబ్బులతో అప్పులు తెచ్చింది. ఇప్పుడు మేం బట్టలు కుడుతున్నాము, మిషన్ నేర్పిస్తున్నాము కూడా. హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మేము ఈ పని చేసుకుంటున్నాము. షాపులో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం కూడా. మాలాంటి పెద్దగా చదువుకోని ఆడవారు స్వతంత్రంగా గౌరవంగా తమ కాళ్ల మీద తామే నిలబడాలని, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలని అక్క చెప్పింది. హారం అమ్మటం ఎందుకక్కా, వద్దు అని నేను అంటే అక్క అన్నది హారం కన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యం అని. నవ్వుతూ వెళ్ళిపోయింది సౌమ్య. కానీ స్వప్న, నువ్వు ఇలా కష్టపడటం నాకు బాధగా ఉంది అనబోతుండగానే గోరింటాకుతో ఎర్రగా పండిన తన పొడవాటి చూపుడు వేలుని శ్రీకాంత్ పెదవులకు నిలువుగా పెట్టి హుష్ అన్నది. ఇంకా మాట్లాడవద్దు అన్నట్లు. శ్రీకాంత్ ఆమెలో వచ్చిన ఈ మార్పుకు, ఈ పరిపక్వతకు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతని వంక చూస్తూ నీకు నేను తోడై ఉంటా అని మధురంగా నవ్వింది. ఆ నవ్వులో, ఆ కన్నుల్లో నిజంగానే నానమ్మ చెప్పినట్లు నిండు పున్నమని చూశాడు శ్రీకాంత్.
2: మీరు ఇంతవరకు నీ తోడుగా నేను కథానిక విన్నారు సమర్పణ శ్రీమతి మోహనా లక్ష్మి. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
5: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
5: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే CMS పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత CMS పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్బ్యాక్. RBI అంటుంది,
6: ముందు మీ బ్యాంక్, తర్వాత RBI ఓంబుడ్స్మెన్.
7: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఖర్జూరంలో విటమిన్లు, అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి. రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో

0: తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచ్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందడి టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మరి ఆల్రెడీ నాకైతే కొన్ని విషెస్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎవరెవరు పంపించారో ఒకసారి టకటక్ చూసేద్దాం. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని పంపించారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ పడింది జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారం మండల్ రామన్నపేట డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి నుంచి. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. నేనైతే బాగున్నాను సుధా గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న హాయ్ నమస్తే అంటూ మెసేజ్ చేశారు. హలో నమస్తే మీకు కూడా. ఆయన శుభ మధ్యాహ్నం కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి. అండ్ ఆల్సో కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ భ్రమరా శర్మ మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ వెల్కమ్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. అండ్ ఆల్సో ఓకే మంచి మంచి పాటలు ప్లే చేయండి అంటూ పెడన జోగానంద్రావు గారు మెసేజ్. అండ్ మంచి ప్లీ సాంగ్స్ వినిపించండి శృతి గారు అంటూ శివ శ్రీఫణి దేశాయిపేట నుంచి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటూ వెల్కమ్ టు సందడే సందడి కుర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్. అండ్ నంద్యాల నుంచి ఓకే పరుష హారియో అక్క అంటూ మెసేజ్. హాయ్ చెల్లి, నేనైతే బాగున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ సందడే సందడి అంటూ శృతి గారు అంటూ దస్తగిరి సంధ్య ప్రదటూరు కడప జిల్లా నుంచి మెసేజ్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి ఓన్ టౌన్ అన్నమయ్య జిల్లా సందడే సందడికి స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సుబ్బారెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సండే సండే గేమ్ షోలోకి. సో మరి ఈరోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏడుగురు అన్నతమ్ములు ఉన్నారండి, విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలుసుంటేనే చెప్పగలం, ఎవరు అన్నతమ్ములు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ 8662488114 ఇదనమాట. సో ఏడుగురు అన్నతమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం కానీ కలిసి ఉంటే

ఖచ్చితంగా చెప్పగలం వాళ్ళెవరు. ఇది నా క్వశ్చన్. సో రైట్ నో మీ అందరి కోసం మరి శృతి వస్తే నానిపాట రావాలి కదా, వచ్చేస్తుంది ఇప్పుడు. ఎంసీఏ సినిమా నుంచి అనమాట బ్యూటిఫుల్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

బంగారు రాజు సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి 244 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ దుర్గారావు గారు ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ తేల్చుకోవాలి ఫస్ట్ మనం. ఎనీవేస్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్. ఓకే, 2 ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ వీరేష్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మనకి ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాజోలి నుంచి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ, ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వారంలోని 7 రోజులు అంటున్నారు. యాక్చువల్గా నేను ఏమడిగాను, 7 గురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము, కానీ కలిసి ఉంటేనే చెప్పగలం అన్న. యాక్చువల్గా మనం వారంలో 7 రోజులు విడివిడిగా కూడా మెన్షన్ చేస్తాం కదా. ఆదివారం శృతి లైవ్కి వచ్చింది, శనివారం శృతి చుట్టాలతో ఎంజాయ్ చేసింది, శుక్రవారం శృతి సంగీతం సినిమా చూసింది. సో ఇలా మనం విడివిడిగా చెప్పగలం కదా ఒక్కొక్క రోజుని. సో నేనేమంటున్నానంటే, 7 గురు అన్నదమ్ములు విడిగా ఉంటే వాళ్ళని అసలు మనం మెన్షన్ చేయలేం, కలిసి ఉంటేనే చెప్పగలం ఎవరు వాళ్ళు. ఓకేనా, కనిపెట్టి

చెప్పండి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ప్రభాకర్ రావు గారు, స్వరూప, రెబ్బెన్ అనుంచి అనమాట. వీళ్ళు కూడా సేమ్ అదే ఆన్సర్ పంపించారు, బట్ మీరు కూడా ఆలోచించాలి. ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, నంద్యాల పరుష రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది, తమ్ముడు చెల్లి కాదు. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రామ లక్ష్మణుడునా? కాదు కాదు, ఇంకొకసారి ఆలోచించు తమ్ముడు. ఓకే, నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మొత్తం ఆహా, ఏడుగురు అన్నదమ్ముల్ని కూడా మెన్షన్ చేశారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధా కొత్తగూడెం నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. ఎరవెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి కూడా రైట్ ఆన్సర్, భాస్కర్ పేడ నుంచి. అండ్ శివ, శ్రీఫణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి సూరంపల్లి గ్రామం, తులిమిల్లి రవి ఓకే, గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుబ్బారెడ్డి గారు మదనపల్లి వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. మీరు కూడా ఏడుగురు అన్నదమ్ముల్ని ఓకే మెన్షన్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ స్వామి ఫ్రమ్ అనంతపురం, నో నో నో నో, కాదు, వారం రోజులు కాదు, ఇంకోటి ఉంది, దాని గురించి ఆలోచించండి. ఓకేనా, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుంచి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మీ మీ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ జేరుపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ భ్రమరాజ్ శర్మ గారు కర్నూలు నుంచి, నో వారం కాదండి. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య ఆళ్ళగడ జిల్లా నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ నెక్స్ట్ బందారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏంటి ఏమిటండి ఇది, అంకయ్య గారు రాజు గారి కుమారులా? ఆహా, మీరు లాస్ట్ వీక్ షోలోకి వెళ్ళిపోయారా? నో నో నో, వాళ్ళు కాదు. ఓకేనా, సో ఏడుగురు అన్నానని చెప్పి మీరు ఏడుగురు కొడుకుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు, మీరు ఇంకా ఆ స్టోరీలోంచి బయటకు రాలేదని నాకైతే అర్థమైంది. వచ్చేసేయండి వచ్చేసేయండి, మనం నెక్స్ట్ వీక్లోకి వచ్చాం. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మరి నెక్స్ట్ అయితే బా బా బాబా, శ్రీగిరి గారు హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే సరిగమ పదని అని పెట్టారనమాట. కాదు, వీటిలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఇది ఉంది కదండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మెన్షనింగ్ ఉంది. సో అదే, అది కూడా కాదు. ఏడుగురు అన్నదమ్ములు కలిసి ఉంటేనే చెప్పగలం అంటున్నాను. ఎవరై ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్ పేరు ఉందనమాట ఏడుగురు అన్నదమ్ములకి కలిపి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బో మీ నవ్వు కోసం మార్నింగ్ అని పెట్టాను అట, ఏమిటండి మధ్యాహ్నం నవ్వనంటారా? ఎనీవేస్, నెక్స్ట్ అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి పీలేరు అన్నమయ్య జిల్లా నుంచి అనమాట తీర్థశ్రీ ఇంకా ధార్మిక్ పవన్ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా సప్తస్వరాలు అంటూ పంపించారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బెన నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వలిగొండి మండలం గొన్నేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య ఇంకా జంగమ్మ, మెసేజ్ అయితే లేదు, జస్ట్ విష్ అనుకుంటా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వారం అంటున్నారు కాకాన్ నుంచి పద్మ, భవ్య, చింతు, శేఖర్, ఆదిత్య, నో కాదు. అండ్ నెక్స్ట్ సప్తస్వరాలు కాదు, బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపుర డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. ఓకే, సో మరి నేను ఇంకొకసారి చెప్తున్నాను క్వశ్చన్ని, ఏడుగురు అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేము కానీ కలిసి ఉంటేనే చెప్పగలం. స్పెషల్లీ మీకు ఒక క్లూ కావాలి అంటే ఈ రెయినీ సీజన్లో మాత్రమే కనిపిస్తారు ఎక్కువగా. ఓకే, ఎక్కువగా లేదా ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు, కానీ వర్షం వచ్చినప్పుడే. ఇంకా బాగా చెప్పేసాను క్లూ, దీన్ని పట్టుకొని నాకు మెసేజ్ చేసేయండి. ఓకే, రైట్ నా మీ అందుకోసం వీరా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిజనింగ్.

భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, కార్తీక్ అండ్ గీత మాదిరి పాడిన పాట, బ్యూటిఫుల్ సాంగ్. వీర సినిమా నుంచి విన్న తర్వాత 255 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మన నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల సంధ్య రైట్ ఆన్సర్. బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్. అసలు క్లో ఇస్తే ఎందుకు రాదు ఆన్సర్ చెప్పండి, అంత పెద్ద క్లో ఇచ్చాను. పైగా ఈదునూరు లక్ష్మయ్య ఇంకా జంగమ్మ గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భారతి పీలేరు నుంచి రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో బ్రహ్మానందం, ఓకే రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలీదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్

0: మెడన నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాకా నుంచి పద్మ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఈ రవి, సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం యామనపల్లి గ్రామం నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ రెబవరం నుంచి అనమాట, నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కున్నూతల సునీల్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్, ఇంకా అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే, మీరు డిఫరెంట్ ఆన్సర్లోకి వెళ్ళారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ స్వామి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గుంటూరు నుంచి అనమాట, సీతారామయ్య గారు, కొడాలి సీతారామయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శ్రావణ్ బోగారం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కూడా రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు మాత్రం గొడుగు అంటున్నారు. ఓహో, మీరు రైనీ సీజన్ అన్నానని గొడుగులోకి వెళ్ళారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్ హాయ్ డియర్ శృతి, మీ గొంతు చాలా మధురం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, అండ్ మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయండి, ఇప్పటికే 3 సార్లు అండి, ఇంతకెవరు? నంద్యాల నుంచి పరుష. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది, ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంద్రధనుసు, రెయిన్బో. ఓకే, సో 7 అన్నదమ్ములు విడివిడిగా ఉంటే చెప్పలేం, కానీ కలిసి ఉంటేనే చెప్పగలం, ఇంద్రధనుసు అనమాట. ఓకే, సో అది మరి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మనకి ఇప్పుడు చైనా వాళ్ళు తెలుసు కదా, చైనా గోడ చాలా పొడుగ్గా ఉంటుంది, 21,196 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ చైనా వాల్. అయితే సపోజ్ ఒక పర్సన్, ఒక వ్యక్తి దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఆ గోడని క్రాస్ చేయడానికి, మొత్తం ఆ గోడంతా నడవడానికి ఎంత కాలం పడుతుంది, యావరేజ్గా గెస్ చేసి చెప్పండి. ఓకేనా, ఒక ఒక నెంబర్ చెప్పండి నాకు. చైనా వాల్ పక్కన ఒక పర్సన్ నడుచుకుంటూ వెళితే ఆ గోడ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు యావరేజ్గా? ఓకే, సో మరి ఆన్సర్ చెప్పాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
6: 101.3.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി FM വാർത്താ മുഖ്യാംശാലతో ഇന്ദിര. വിയറ്റ്നാംലോని ഫുക്വാക് ദ്വീപംലോని നിന്ന പടവ ബോൽതാ പടന ദുർഘടനలో 15 മന്ദി ഭാരതീയ പര്യാടകളു പ്രാണാല കോൽപോയാരു. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళకు చెందినవారు అని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు

25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఈరోజు హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలలో P4 విధానంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన భోజనశాల వసతి గృహాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడం, విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని ఐఐఎంలో ఈరోజు వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల బీసీలు ఈ సమావేశానికి హాజరై ఉన్నత విద్యాభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో SIR ప్రక్రియను పరిశీలించి

వైస్ ఛాన్సలర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల బీసీలు ఈ సమావేశానికి హాజరై ఉన్నత విద్యాభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కారు అదుపు తప్పిన ఘటనలో సైకిల్పై వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ మరియదాసును అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెకానిక్ షెడ్లో మరమ్మతుల కోసం బస్సులు నిలిపి ఉంచిన ఘటనలో బస్సుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు సమీపంలోని మరిన్ని బస్సులకు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఏ పాడిన పాట సిరివెన్నెల గారి లిరిక్ వినేశారు. మరి బ్యూటిఫుల్ సాంగ్ జల్సా సినిమా నుంచి విన్న తర్వాత 3:09 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. చైనా వాల్ 21,196 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది, అయితే దీని పక్కన ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళితే ఎంత దూరం, అంటే ఐ మీన్ ఎంత దూరం కాదు, ఎంతసేపట్లో ఈ గోడ మొత్తాన్ని కంప్లీట్గా నడవగలుగుతారు అని చెప్పేసి మీరు యావరేజ్గా గెస్ చేసి చెప్పండి అన్నాను కదా. సో చాలామంది మెసేజ్ చేశారు నాకు. ఫస్ట్ అయితే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి మెసేజ్ చేశారు, రోజువారీ నడక 8 గంటలు నడిస్తే 40 కిలోమీటర్లు నడవచ్చు, అలా 548 రోజులు పడుతుంది అంటున్నారు. అర్రే రే రే, ఏమన్నా లెక్కేశారా వీరేష్? వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే మనకి భాస్కర్ పెడన్ నుంచి 17 నుంచి 18 నెలలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ చైనా వాల్ పక్కన నడవడానికి అవకాశమే లేదు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే, ఎందుకు లేదండి, శుభ్రంగా ఉంది, నడవచ్చు, కొంతమంది ట్రెక్కింగ్ కూడా చేస్తారు అక్కడ. సో నెక్స్ట్ హాయ్ అండి అంటూ మెసేజ్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. హలో. సో మరి ఎక్కడి నుంచి అంటే కలిదిండి నుంచి. ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ సుమారు 1 లేదా 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అంటూ అంతకన్నా నడవడం వీలు పడదేమో, ఎందుకంటే ఆ వాల్ పక్కన పెద్ద పెద్ద కొండలు, లోయలు, అడవులు, నదులు ఎన్నో నడవడానికి అనుకూలంగా ఉండదు శృతి అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. ఓకే. నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న 500 రోజులు అంటున్నారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు 17 నుంచి 18 నెలలు అంటున్నారు. కలమందలవాడు గ్రామం నుంచి ఖాసీం ఇంకా ముత్తుజావలి 1,27,176 నిమిషాలట. నాకు బ్రహ్మానందం గారి సీన్ గుర్తొచ్చింది సంతోషం సినిమాలో. ఎనీవేస్, ఐ మీన్ మన్మధుడా సంతోషమా, ఈ రెండిటి లేదు బా, గుర్తురాట్లేదు రైట్ నౌ. ఎనీవేస్, దేవనూరు మజ్ర చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు 500 రోజుల నుంచి 550 రోజులు లేదా 17 నెలల నుంచి 18 నెలలు పట్టును అంటూ మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ శివ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, దేశాయిపేట నుంచి 17 to 18 మంత్స్ అంటున్నారు. అప్ టు 13 డేస్, ఓ మై గాడ్ ఆర్ మోర్ అంటూ భ్రమర ఇంకా శర్మ కర్నూలు నుంచి, అవునా 13 రోజుల్లో అన్ని కిలోమీటర్లు, అన్ని వేల కిలోమీటర్లు నడిచేస్తారా భ్రమర గారు, దేవుడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ రోజుకి 20 కిలోమీటర్

ఆటలు నడిసే దాదాపు 500 రోజులు అన్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి. చైనా వాల్ పక్కన ఫారెస్ట్, నడవడానికి వీలు కాదు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ రవి సత్యసాయి జిల్లా హిందూపుర్ మండలం నుంచి యామనపల్లి గ్రామం అనమాట. ఓకే, 17 to 18 months అంటున్నారు, 7 or 8 months పడుతుంది అంటున్నారు. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి, ఒక వ్యక్తి చైనా వాల్ వెంబడి ఆగకుండా నడుచుకుంటూ వెళ్తే 18 నెలలు లేదా 540 రోజులు పడుతుంది అంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, 500 to 545 days అంటున్నారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. వాకాటి గిరిరెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట. ఓకే, చైనా వాల్ పక్కన నడవడం కష్టమే, వాల్ పైన నడవచ్చేమో అట. అమ్మబాబోయ్, వాల్ పైనట. ఓకే, నెక్స్ట్ అరౌండ్ 500 days అంటూ కున్నుతుల సునీల్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూర్యబాబు గారు అయితే 17 to 18 months అంటున్నారు. అది కూడా రోజుకి 20 to 25 kilometers నడిస్తే సగటున అన్ని నెలల్లో వెళ్ళొచ్చు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, చైనా వాల్ పక్కన నడవడానికి రోడ్ కనిపించుట లేదు మేడం అంటున్నారు. మీరేంటండి, ఇక్కడి నుంచే నడిచేస్తారా? అండ్ నెక్స్ట్ మెసేజ్, గడ్డ మంకయ్య గారు బండార్పల్లి నుంచి, 7 days అంటున్నారు. అయ్యో బాబోయ్, మీరేదో ఊహించండి అంటే నిజంగానే ఊహించేసి 7 రోజులు 13 రోజులు అంటున్నారు ఏమిటో. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్, 18 నెలల 540 రోజులు పడుతుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రోజుకు 30 కిలోమీటర్లు నడిస్తే 707 రోజులు పడుతుంది అంటే 1 సంవత్సరం 11 నెలలు, 20 కిలోమీటర్లు నడిస్తే 3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఎన్ని కిలోమీటర్లు నడుద్దామంటారు అనురాధ గారు? నెక్స్ట్ మెసేజ్, 21 సంవత్సరాలట, గొన్నేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. మొత్తం మన జీవితంలో పావు వంత అయిపోతుంది అయితే చైనా వాళ్ళ దగ్గరే. అజ్జజ్జో, నెక్స్ట్, గోడ పక్కన నడవడానికి రోడ్ అనుకూలంగా లేనందున సుమారుగా 2 సంవత్సరాలు పట్టవచ్చు అంటున్నారు చిలక నారాయణ గారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జానకపేట నిజామాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఒక వ్యక్తి 18 నెలల 540 రోజులలో చేరవచ్చు చైనా వాళ్ళ చుట్టూ నడుస్తూ పోతే అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్, ఒక రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే 500 రోజులు పడుతుంది సుమారుగా అంటూ మెసేజ్ చేశారు తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వచ్చింది, హాయ్ అంటూ వచ్చింది. ఇంతకీ ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి, మాకు తెలియాలి కదా, తెలియాలి కదా అని. ఎనీవేస్, నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, 6 months పట్టచ్చు, 175 days పట్టచ్చు అంటున్నారు. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, మీరు చెప్పిన డైలాగ్ సంతోషం సినిమాలో. ఓకే, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 525 days అంటున్నారు. ఓకే, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, 500 రోజులు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మా వల్ల కాదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అండి, హాయ్ అండి అంటూ 17 to 18 months అని చెప్పేసి యాదిపల్లి శ్రీనివాసరావు గారు, నీరజ అయ్యప్ప హోమ్స్ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి. ఓకే, హలో అండి, ఫస్ట్ టైం మీ మెసేజ్ చూస్తున్నాను నేను నా షోలో. ఎనీవేస్, వెల్కమ్ టు సందడి సందడి. అండ్ మరి మీరైతే 17 to 18 months అంటున్నారా? ఓకే, చాలామంది ఇక్కడ 500 రోజులు 500 రోజులు దరిదాపులుగా అక్కడక్కడే ఉన్నారు. నేనైతే 2 సంవత్సరాల్లో చేరుకుంటాను అంటారు, బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం. ఓకే, సో మరి మొత్తానికి ఇంతకీ ఎన్ని రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టచ్చు అని చెప్పి అంచనా అనమాట. అదే ఒకవేళ కొంత ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకే ఇంపార్టెంట్ ప్లేస్ వరకే కవర్ చేశారనుకోండి, ఇప్పుడు చాలామంది చెప్పినట్టు 17 to 18 months పడుతుంది అనమాట, అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అనమాట. అది మ్యాటర్. ఓకే, సో దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. చైనా వాల్ నడిచి నడిచి అలసిపోయారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా. ఆ కథకి ఎండింగ్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి, సింపులే కదా. అండ్ మనకి చాలా ఫేవరెట్ స్టోరీ, యానిమల్ స్టోరీ అనమాట. ఓకే, ఏంటంటే మ్యాటర్, ఒకరోజు అండి అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. అయితే ఆ రేస్లో కుందేలు, కోతి, జింక, నెమలి, ఏనుగు, తాబేలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, రేస్ స్టార్ట్ అయింది. కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది, జింక గాలి కంటే ఫాస్ట్గా పరిగెట్టింది, కోత ఏం చేసింది దారిలో మామిడి పళ్ళ చెట్టు చూసి అక్కడికి ఎక్కేసింది. కోతి కదా అదంతే, అది మారదు, అది పక్కన పెట్టేద్దాం. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే స్టార్ట్ చేసినా కొంచెం గబగబా అడుగులేస్తుంది అనమాట. అలా అలా అలా అలా యానిమల్స్ అన్నీ మొత్తానికి ఎలాగోలా ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయన్నమాట. కానీ ఈ రేస్లో అన్నీ చెప్పాను కానీ తాబేలు గురించి చెప్పలేదు కదా, మరి తాబేలు

అసలు కనిపించలేదు. కానీ కొంచెంసేపటి తర్వాత వచ్చింది అక్కడికి. రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని యానిమల్స్ అన్నీ అడిగాయి. దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏమిటంటే తాబేలు ఏం చెప్పింది, ఆన్సర్ ఏం చెప్పింది, రేస్కి ఎందుకు రాలేకపోయింది. మీరు ఫన్నీగా క్రియేటివ్గా చెప్పిన వాళ్ళకి ఈరోజు నేను సండే స్టార్ అని బిరుదిచ్చాలని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? సో మరి ఈ స్టోరీలో, ఈ రేస్లో అన్నీ పాల్గొన్నాయి కానీ తాబేలు మాత్రం రాలేదు. కోతి, జింక, నెమలి, ఏనుగు అలా అన్నీ ఎలాగోలా మొత్తానికి ఫినిషింగ్ లైన్కి అయితే చేరుకున్నాయి, బట్ తాబేలు మాత్రం రాలేదనమాట. సో తాబేలు ఏమని చెప్పుండొచ్చు, మీరు గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం శివ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లవ్లీ లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

మను ఎన్ఎస్ జానకి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శివ సినిమా నుంచి. 322 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన సందరి టైం. సో మరి నేను అడిగిన స్టోరీకి ఫస్ట్ ఆన్సర్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. సో ఇంతకీ తాబేలు ఆ రేస్లోకి ఎందుకు రాలేదంటే, నా ఆహారం చెట్లలో పొదల్లో కొండలో ఉండదు, నీళ్లలో ఉంటుంది కాబట్టి రాలేకపోయాను అందట. ఆహా, ఏమన్నా చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తాబేలు అని ఆన్సర్ అయితే వచ్చింది. హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించిన వాళ్ళే. బట్ ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి అసలు ఈ తాబేలుకి ఏమైంది ఇలాంటివి ఏవీ లేవు అనమాట, జస్ట్ తాబేలు అంతే. నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్వదిగ్గజాలు, మీలాగా నేను స్పీడ్గా నడవలేను కదా అందుకే లేటుగా వచ్చాను అని తాబేలు అందిట. అవును, యాక్చువల్గా స్పీడ్గా నడవలేకపోతే ఇంకా వాళ్ళకన్నా ముందే స్టార్ట్ అవ్వాలి కదండి, అదే ఉంటుంది లేటుగా స్టార్ట్ అయింది అప్పుడు లేట్గా కదా రావాలి, కానీ టైంకి రేస్ ఫినిషింగ్ టైంకే వచ్చింది ఏమిటి? ఇవి నా క్వశ్చన్స్, మీ ఆన్సర్ చూసిన తర్వాత. ఎనీవేస్ నెక్స్ట్ సందరి ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఎవరు ఇంతకీ? సూరిబాబు గారు, డి కళ్యాణి గారు, కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి. లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వస్తాను అని అందుట. అర్రే రర్రే, ఏమైనా చెప్పారా? అండ్ నెక్స్ట్ హాయ్ శృతి అంటూ, నడవడేమిటి, నేనైతే ప్రొడక్షన్ కూడా చేసేస్తాను 3 to 6 seconds. ఎలాగంటే చైనా వాళ్ళని. ఆహా ఆహా, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అచ్చా, ప్రొడక్షన్ కూడా వేసేస్తారా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, జంతువులన్నీ ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు తాబేలు చెప్తుంది, స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కదా అందుకే నేను స్లోగా వెళ్తాను, నిదానమే ప్రధానం నా ఉద్దేశం అంటూ మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి, ఒక కునుకు వేయడానికి వెళ్ళాను అని చెప్పింది తాబేలు. అసలు అలా నిద్రపోయి టైంకి వచ్చేసిందా? వెరీ నైస్. నెక్స్ట్ వేదాంతు జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎలాగో నేనే గెలుస్తా కదా, నా సాటి ఎవరూ లేరని అని ఉంటుంది అట. ఓకే ఓకే ఓకే, సో ఎలాగో తనే గెలుస్తుందని చెప్పేసి లేట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసింది అనమాట టైంకి. ఎనీవేస్ నెక్స్ట్ దేశాయిపేట నుంచి శివ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తాబేలు నేను సండే ఎఫ్ఎంలో సందరి విత్ ఆర్జే శృతి చేస్తూ హ్యాపీగా గడిపేశాను అందుకే రాలేదు అని చెప్పింటారు. రెర్రెర్రే, మీరు నాకే వేశారు చూసారు, సూపర్. అది అలా వినమని చెప్పండి తాబేలుకి. ఓకే, ఇంకా తాబేలుకి మిగతా యానిమల్ కింగ్డమ్కి కూడా. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఇంద్రధనుసు అని ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే, సో దారిలో ఒక గొంగళి పురుగుతో రేసింగ్ కాంపిటీషన్ పెట్టాల్సి వచ్చింది అంటూ మెసేజ్ చేశారు సుదర్శనం. శ్రీకుమార్ పెరుమాల్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. అచ్చా, ఇంకొక రేస్. అక్కడ రేస్లో పార్టిసిపేట్ చేసిందా లేకపోతే అదొకటి కండక్ట్ చేసిందో నాకైతే అర్థం కాల, బట్ కింద ఆన్సర్ మాత్రం అదిరిపోయింది. అతివేగంగా వెళ్తున్నానని ఒక నత్త నన్ను ఆపి చలానా వేసిందట. మొత్తానికి ఫైన్ కట్టి మరీ వచ్చింది, అది కూడా అతివేగంగా వెళ్తున్నందుకు, అది కూడా తాబేలుకి. అర్రర్రర్రే, ఏం చెప్పారండి, అసలు ఒక చిన్న స్టోరీ వెళ్ళారు ఈ ఆన్సర్ కోసం. సూపర్ శ్రీకుమార్ గారు అండ్ సుదర్శనం గారు ఫ్యామిలీ మెంబర్స్. ఎనీవేస్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దారిలో బీచ్ రావడం వల్ల కాసేపు సేద తీరు వచ్చింట. అర్రర్రే, ఇక్కడ బీచ్కి ప్లేస్ లేదు బట్ మీరు క్రియేట్ చేశారనమాట. ఎనీవేస్ సూపర్ భాస్కర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చాలా కాలం తర్వాత తాబేలుకు తన గర్ల్ ఫ్రెండ్ కనిపించింది అందుకే రేస్లో పాల్గొనకుండా ఆగిపోయింది అట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఏం చెప్పారు అసలు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఈరోజు సండే కదా నాకు సెలవు. అర్రే, ఇది వస్తుంది అనుకున్నాను నేను, ఇలాంటి ఒక ఆన్సర్ వస్తుందని అనుకున్నాను. వెరీ నైస్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, మీరు ఫినిష్ లైన్కి వచ్చారు, ఫినిష్ లైన్కి

వచ్చారు. నేను మాత్రం గూగుల్ మ్యాప్ చెప్పిన షార్ట్కట్లో వెళ్ళి లాంగ్ కట్ అయ్యాను అందట. అది అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఎనీవేస్, నెక్స్ట్ ఊరకొండ నుంచి ఈశ్వరయ్య గారు దారిలో వచ్చేటప్పుడు కాస్త భుజించి సేద తీరి వచ్చిందట. ఓ మంచిగా లంచో డిన్నరో ఏ టైమో మరి అదే ఆ టైంలో చేసి వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి రఘువరం విలేజ్ నుంచి నాగుల్, మీరా, అమీదా బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, వివిధ్ భారతిలో సందడే సందడి విని వచ్చాను, అందుకే లేట్ అయిపోయింది అని చెప్పింట. ఓకే, నెక్స్ట్ వాకాటిగిరి రెడ్డి పెళ్లికూరు మండలం నుంచి అనమాట. పందానికి సరైన వాళ్ళతో పోటీ ఉండాలి, మీతో నాకేంటి అన్నట్టు చెప్పింది ఆన్సరు. అర్రే రర్రే ఏం చెప్పారు. నెక్స్ట్ వాతావరణం చాలా వేడిగా ఉంది కదా, అందుకే బురదలో మునిగొస్తున్నాను అందిట. బాబోయ్, నెక్స్ట్ నేను గెలిచాను అని జవాబు చెప్పింట చిలక నారాయణ గారు. అనసూయ ఏమన్నా జానకపేట నిజామాబాద్ నుంచి ఏది రేస్ ఇంకా అవ్వకుండానే అది గెలిచేసిందా. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. వస్తా వస్తా, అక్కడికే వస్తా ఎలాగో. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆ రోజు సండే అంట అందుకని తన గర్ల్ ఫ్రెండ్, ఓకే, లవర్ని తీసుకొని తాబేలు బయటికి వెళ్ళిందట, అందుకే అలా వచ్చింది అన్నారు సుధా కొత్తగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు అంది నేను భూమి పైన నడవలేను అందుట. వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. భూమిపై పోతే అది ఆకాశంలో అలా ఏమైనా ఎగురుతుందని తాబేలు. ఓకే, నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు వస్తూ ఉంటే మధ్యలో లెనిన్ సినిమా థియేటర్ కనిపించింది, సినిమాకి వెళ్ళొచ్చాను అందుకే లేట్ అయింది అని చెప్పింటారు. రే రే రే, సినిమా కూడా చూపించారు తాబేలకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, స్లోగా ఉంటాను కదా అని చెప్పైతే ఆన్సర్ వచ్చింది, ఎవరు ఏమిటి అక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ మండూరు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెంకటగిరి సాలి కాలనీ నుంచి, ఎలాగో నేనే గెలిచేది అందిట. ఓకే, నెక్స్ట్ మీరందరూ స్పీడ్గా ఉరికి ఉరికి అలసిపోతారు కదా, అందుకే నేను నిదానంగానే వస్తాను, నిదానమే ప్రధానం అందిట. దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి. నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మాకు ఇంకా గుడ్ ఈవినింగ్ చెప్పడానికి కొంచెం టైం ఉంది సత్యానంద్ గారు. ఎనీవేస్, మీకైతే గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అందట టాబీలు. ఎనీవేస్ అదండి సంగతి. ఓకే, ఇంతకు ఎవరో క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అన్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే, ఒక అడవిలో అడవి రాజు సింహం ఒక పెద్ద రేస్ పెట్టింది. ఆ రేస్లో కుందేలు, కోతి, జింక, నెమలి, ఏనుగు, తాబేలు ఉన్నాయి. రేస్ స్టార్ట్ అయింది, కుందేలేమో మెరుపులాగా దూసుకెళ్ళిపోయింది, జింకేమో గాలి కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయింది, కోతేమో దారిలో మామిడి పళ్ళ చెట్టు ఎక్కి కొంచెం మామిడి పళ్ళని చూసుకుంటూ అలా అలా కూర్చుంది కాసేపు. కోతి కదా అది అంతే మారదు. నెమలేమో కెమెరాలు చూడగానే పోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఏనుగు నెమ్మదిగానే గబగబా అడుగులు వేసేస్తోంది. అలా అలా అలా యానిమల్స్ అన్నీ ఫినిషింగ్ లైన్కి చేరుకున్నాయి ఎలాగోలా. కానీ ఈ రేస్లో తాబేలు మాత్రం ఎవరికి కనిపించలేదు. కొంచెం సేపటి తర్వాత తాబేలు వచ్చింది. రేస్కి వస్తానని చెప్పి ఏమైపోయావు అని అడిగారు అనమాట యానిమల్స్ అన్నీ కలిసి. సో దానికి తాబేలు ఒక ఆన్సర్ చెప్పింది. అది ఏమై ఉంటుంది మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అశ్వమేధం సినిమా నుంచి 3:39 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ మన సందడి సందడి టైం. సో నేను మీ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన షార్ట్ స్టోరీకి ఎండింగ్కి నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే అక్రపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ పంపించారు. టావేల్ ఏమంటుంది అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటుందట. అలాగే రాననుకున్నారా రాలేననుకున్నారా? వెరీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు డైలాగులు పక్కా కుదిరినాయి దీనికి. వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్, తాబేలు చిన్నగా నడుస్తుంది కాబట్టి అందరికన్నా స్లోగా దానికి ఎండదెబ్బకు జ్వరం వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని తర్వాత వెళ్ళింది రేస్లోకి, అందుకే లేట్గా వెళ్ళింది తాబేలు అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగట్ట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎంత బాగా స్టోరీ చెప్పారండి, పాపం కదా జ్వరం వచ్చి ఆగిందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ రేస్కి వచ్చే టైంకి వివిధ్ భారతిలో సందడే సందడి వింటూ ఉండిపోయా అందుకే లేట్ అయింది అని చెప్పింది అంటూ మెసేజ్ చేశారు శేఖర్ ఫ్రమ్ పాలకొల్. ఓకే, శృతి షో వింటుందా? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే మురళి గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే ఇంతకి ఏంటంటే సుదర్శన్ గారు, సుదర్శన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీ నుంచి అనమాట. నా షెల్ అంటే బ్రాకెట్స్లో ఇల్లు డ్రైవ్ మోడ్లో కాకుండా పార్క్ మోడ్లో ఉందని మర్చిపోయాను అని చెప్పింటారు. ఏం చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్, నా దారిలో ఒక ఆకు పడింది దాంతో రూట్ మారాల్సి వచ్చింది అందుట. మళ్ళీ సుదర్శన గారే మెసేజ్. అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టారు, పాచి అంటే మాస్, మాస్ మీద వచ్చిన ఒక 3 భాగాల డాక్యుమెంటరీని చూడటానికి మధ్యలో ఆగిపోయాను అని చెప్పింది. టర్రే రే రే, అసలు నిజంగా సుదర్శన గారు ఏం థింకింగ్ అండి మీద, అసలు బ్యూటిఫుల్. ఇంతకి మీరే కదా అతివేగంగా వెళ్తున్నాను ఒక నత్తను ఆపి చలాన్ వేసింది అని పెట్టారు మెసేజ్. అసలు భలే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు మీరు, బ్యూటిఫుల్. అండ్ సండే స్టార్ మీరే. ఓకే, అండ్ అక్కర్పాక నుంచి రమా గారు కూడా అదరగొట్టారు డైలాగ్లు. అండ్ చాలామంది మెసేజెస్ అందరూ కూడా స్టార్స్ లాగే పంపించారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్ అండ్

అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, అండ్ స్పెషల్లీ సుదర్శన గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెరీ వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, కోరుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలి అట. ఇదికి ఎవరిది? సుబ్రహ్మణ్యం గారు మెసేజ్. ఎవరికి ఎవరికి పంపించారో, మనకు పంపించారో, ఏమిటో మొత్తానికైతే వచ్చింది ఒక మెసేజ్. ఎనీవేస్, సో కుందేలు స్టోరీ, ఐ మీన్ మన థావేలు స్టోరీ అక్కడతో ఆగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక సండే వచ్చినప్పుడు, అరెరే ఈ సండేకి 24 గంటలే ఎందుకు పెట్టాడు దేవుడు, ఇంకొన్ని గంటలు ఉండొచ్చు కదా అని అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. అలా అనిపించినప్పుడు ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండు కదా, అలాంటి ఒక పవర్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సపోజ్ ఆ పవర్ పీకే కనుక వస్తే, ఇంకొన్ని గంటలు పెంచే ఛాన్స్ వస్తే సండేకి, ఎన్ని గంటలు పెంచుతారు, ఆ గంటలు ఏం చేస్తారు? ఓకేనా, ఇది నా క్వశ్చన్. సో దీనికి కూడా ఒక సరదా ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈ గ్యాప్లో అయితే మనకి మెసేజెస్ వచ్చాయి. కలమందులపాడు గ్రామం నుంచి ఖాసిం ఇంకా ముత్తుజావలి మెసేజ్, దారి మధ్యలో ఆర్జే శృతి మేడం కనపడితే మాట్లాడి సెల్ఫీ తీసుకుని వచ్చా అని తాబేలు చెప్పిందిట. కాదు, అసలు ఈరోజు ఈ తాబేలు ఎన్ని చిత్ర విచిత్రమైన పళ్ళు చేయించారంటే, బురదలో దొల్లిచ్చారు, జ్వరం తెప్పించారు, అసలు రకరకాలుగా నీళ్ళల్లో ముంచి లేపారు, ఆకాశంలో ఎగిరించారు. అది రేసులో తప్పితే మిగతా అన్నిట్లోనూ ఉంది. వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ పంపించారు నల్లపాడు నుంచి. అలాగే సింహంతో, ఓకే ఓకే, తాబేలే విజేత. ఎలాగంటే ఫినిష్ లైన్ గీసింది సింహం, కానీ రేస్ ఎండ్ లైన్ చెప్పలేదు కాబట్టి ఆ ఫినిష్ లైన్ అటు ఇటు తిరగేసి, అంటే ఆ లైన్ను దాటి టక్కున వెనక్కి వచ్చి మళ్ళీ ఆ లైన్ను దాటేస్తే చాలు అని తాబేలు తన ఆర్గ్యుమెంట్ ముగించి కప్పును ఎత్తున పెట్టుకుని వెళ్ళిపోయిందిట. అలాగే సింహంతో కొంచెం వాడు మెదడు వాడు అంటూ ట్యాగ్ లైన్ చెప్పి మరీ కప్పు ఎత్తుకుపోయిందిట. ఆహా, తాబేలు ఏకంగా సింహంకే కౌంటర్ ఇచ్చిందంటే అసలు స్టోరీకి పార్ట్ 2 ఉన్నట్టు నాకు అనిపిస్తుంది వాస్ గారు. మొత్తానికి మీరు ఈ స్టోరీని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు చివరికి, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందరే సందర్లో నా గురించి అడిగినంత వరకు రాకూడదు అనుకున్నాను కాబట్టి లేట్ అయింది అని మెసేజ్ చేసింది చెప్పిందట. నూర్జహాన్ మెసేజ్ చేశారు సింగవారం నుంచి. ఓకే సో లవ్లీ, మరి నేను అడిగిన సండే గంటల గురించి కూడా ఆలోచించండి కాస్త. 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం భీష్మ సినిమా నుంచి సరాసరి సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

సండే ఎన్ని ఎక్కువ గంటలు కావాలి? అలాంటి పవర్ ఒకటి వస్తే మీకు, అంటే సండేని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసే పవర్ కనుక మీకు వస్తే ఎన్ని గంటలు ఎక్కువ పెంచుతారు అని నేను క్వశ్చన్ అడిగితే సందర్భంలో నాకైతే మెసేజ్ చేశారు శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు 10 గంటలు పెంచుతాను, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను అని చెప్పి అర్రే రే రే చెప్పారండి అసలు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో 30 అవర్స్ పెంచుతారట ఇంకా. ఇంతకు ఎవరంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అప్సన, ఓకే 30 అవర్స్ పెంచుతాను. అండ్ ఆడుకోవడానికి అలాగే ఏఆర్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వినడానికి అంటూ మెసేజ్ చేశారు. సూపర్, మీ ఆశ తీరాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్, 56 గంటలు ఉంటే మంచిగా ఉంటుందండి అంటూ వెలిగొండల మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరు లక్ష్మయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, బెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, 10 గంటలు పెంచి రాత్రి 11 గంటల వరకు వివిధ్ భారతిలో వినిపించే రాగాలు విని మిగతా 5 గంటలు హాయిగా నిద్రపోతాను అట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇంకా 4 గంటలు పెంచి నిద్ర ఎక్కువగా పోతాను అంటూ మెసేజ్ చేశారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, సండే మాత్రమే కాదు రోజు కూడా టైం సరిపోవట్లేదు, సందడే సందడికి అక్కరపాక నుంచి రమా మెసేజ్, టైం పెంచాలి ఇంకా కాసేపు సందడి చేయాలనిపిస్తుంది అంటున్నారు. ఓకే, నేను ఇది మా వాళ్ళకి చెప్తాను, ఓకేనా? సో మన నెక్స్ట్ మెసేజ్, ఏదైనా కొత్త భాష, సంగీతం లేదా కోడింగ్ వంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు అంటూ మెసేజ్ చేశారు. ఎవరంటే సుదర్శనం గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకీ ఎంతసేపు కావాలి మీకు? కంగారు పడకుండా రోజువారీ వర్కౌట్స్, యోగా లేదో కాసేపు నడక సాగించవచ్చు, పనులు ఒత్తిడి లేకుండా హాయిగా 8 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అండ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓకే, బట్ మీకు ఇంకా ఎంత టైం కావాలి? 24 గంటలు కాకుండా. యాక్చువల్గా సుదర్శన్ గారు 24 అవర్స్లో ఇవన్నీ కూడా చేయొచ్చు తెలుసా, కొంచెం మనం కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే, ఏమంటారు? సో మరి నెక్స్ట్ మెసేజ్, కలమదిలపాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముతుజావలి 2.5 నుంచి 5 గంటల వరకు పెంచుతాను అంటున్నారు. అదేమిటో మరి 2.5 గంటలు? ఓకే, నాకు ఇలాంటివి స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ఏది గుర్తొస్తుందంటే, ఇప్పుడు మనం కిలో వంకాయలు తీసుకున్నా సరే ఒక్క వంకాయ ఎక్కువ వేయచ్చుగా అంటాను, చూస్తారా ఏమిటో ఒక్క వంకాయ ఇచ్చే ఒక మనకి హ్యాపీనెస్, కిలో వంకాయలు ఇవ్వవు కదా. సో ఈ కొసర ఏదైతే ఉంటుందో అది చాలా విచిత్రంగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో ఈ 2.5 అనేది కూడా నాకు అలా అనిపించింది ఒక నిమిషం. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, ఆదివారం రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఆ రోజు పని వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి, ఆ రోజు పని వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయా, కనుక ఒక 2 గంటలు పెంచితే ఎక్కువ పని చేసుకుని డబ్బులు ఎక్కువ వస్తాయి, అలాగే విశ్రాంతికి కూడా అవకాశం ఉంటుంది, అలా 26 గంటలు ఉంటే బాగుంటుంది అంటున్నారు పాలెం పోలయ్య గారు. ఓకే, నాకు ఏమర్థమైందంటే, యాక్చువల్గా పని ఎందుకు ఎక్కువ అవుతుంది అనే విషయానికి వస్తే, మనం చాలా వరకు వీక్ డేస్లో అంటే మిగతా 6 రోజుల్లో కొంత కొంత వర్క్ని సండే చేసుకోవచ్చు, సండే ఉందిగా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తాం చాలా వరకు, ఏదైనా పెద్ద పెద్ద పనిలో లేకపోతే చిన్న చిన్న పనిలో, చిన్న చిన్నవి

కూడా పోస్ట్పోన్ చేసేస్తాం సండేకి. సో అందుకే ఏమవుతుంది, సండే చాలా ప్యాక్డ్ అయిపోతుంది అనమాట పనులతోటి, ఎటు చూడండి పనులే కనిపిస్తుంటాయి. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే సండే కూడా చాలా ఫ్రీగా ఉండే టైం అది. అసలు సండే అందుకే ఇచ్చారు, ఎంజాయ్ చేయండి, ఇక్కడ కూడా వర్క్ చేయకండి అని చెప్పి మనమే దాన్ని వర్క్ డే చేసేస్తున్నాం మెల్లమెల్లగా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, శృతి మేడం గారు ప్రశ్న మరోసారి చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూలు జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ ఇంతాక మెసేజ్ కూడా వచ్చింది నాకు, ఈయన పంపినదే. ఓకే, మన బొమ్మ జైనుద్దీన్ గారు ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపించిందే. ఏమని అంటే, తాబేల్ ఏం చెప్పిందో నాకు మాత్రం ఏం తెలియట్లేదు మేడం అని మెసేజ్ చేశారు. అండ్ ఈ మెసేజ్ ఇప్పుడు వచ్చింది అనమాట. ఎనీవేస్, ఓకే, మొత్తానికి తాబేల్ ఏం చేసినా చెప్పైనా చివరికి ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చింది అండ్ మన వాళ్ళు మరీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి, 1 అవర్ ఫర్ ఫాలోయింగ్ స్పెషల్లీ యువర్ ప్రోగ్రామ్. అర్రే రే రే, వచ్చేసింది హ్యాపీనెస్, వచ్చేసింది శృతికి మీ వలన. థ్యాంక్ యూ సత్యానంద్ గారు. అండ్ నెక్స్ట్ మంత్ ఆదివారాన్ని 30 గంటల రోజుగా మారుస్తాను అంటున్నారు. ఆ పవర్ ఏదో మీకు వచ్చేస్తే బాగుండండి సుదర్శనం గారు. ఏమంటారు, పెంచేయండి అలా ఆదివారాన్ని. ఓకే, సో మరి నాలా చాలామంది కోరుకుంటున్నారు, నాకు అర్థమైంది, వెయిట్ చేస్తాను ఇంకొంచెం. సో సండేని సూపర్ సండేగా అంటే 24 అవర్స్ మాత్రమే కాకుండా ఇంకొన్ని గంటలు ఎక్స్టెండ్ చేసే పవర్ మీకు ఇస్తే ఎన్ని గంటలు పెంచుతారు? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే 8662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి రైట్ నౌ. మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను దేవి సినిమా నుంచి, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిజనింగ్.

0: Yes, B. Balu Garu and Sumangli Panda, beautiful song, DSP music composition, and Jonavil Tula Ramalingeswara Garu lyric anamata. Devi Sinha Nunchi song vinna tarvata 358 cross up 16 seconds ayipoyindi mana time. So mari next message Sunday roju oka ganta kavali, endukante extra oka ganta Sunday Sunday kavali. Enduku antara Sunday roju andaru free ga untaru అని చెప్పేసి అంటూ మెసేజ్ చేశారు. సో సింగవరం నుంచి నజీర్ ఇంకా నూర్జహాన్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మణ్యం కోరికల్ నుంచి, ఆదివారం ఉన్న టైంలోనే చక్కగా తిని పడుకుంటే చాలండి అట. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు, నాకు మాత్రం 24 చాలు అంటున్నారు. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఇప్పుడున్న సమయం సరిపోతుంది అంటున్నారు. ఓకే, సో మరి గుడ్ ఈవినింగ్ శృతి గారు, సందరి సందరి ప్రోగ్రామ్ తో ఎంతో మంది కి ఆహా సాంగ్స్ కూడా. ఓకే ఓకే ఓకే, సో మంచి పాటలు వేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీకు నచ్చకపోతే మరి నేనేం చేయలేను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ మరి బ్యూటిఫుల్ షో. తర్వాత మరి నెక్స్ట్ మనకి వివిధ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇక్కడితో సందరే సందరికి గుడ్ బై, బై బై చెప్పేస్తున్నా, మరి నెక్స్ట్ వివిధలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: വിവിധ ഭാരതി എഫ് എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ് എം വാർത്താ മുഖ്യാംശാലത്തോ ഇന്ദിര. വോട്ടർ ജാബితాల പ്രത്യേക സമഗ്ര സവരണ പൂർത്തയിന വെంటనే സെപ്റ്റംബർ లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కృష్ణా డెల్టాకు గోదావరి ప్రాంత రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 215 కోట్ల రూపాయలకు పైగా పరిహారం చెల్లింపుకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవా, ఎంవీపీ, అప్పుగర్లలో ఈరోజు ఉదయం భూమి కంపించింది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని

కార్యాలయంలో ఈరోజు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి భారత సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకుని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జూన్లో రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. మొత్తం 5.5 బిలియన్ల యూరోల విలువైన రష్యా ఇంధనం బొగ్గు భారత్ కొనుగోలు చేసినట్లు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ తన నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఇది 34% అధికం. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూలై 18 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 21వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టికెట్లు విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో

విలువైన రష్యా ఇంధనం బొగ్గు భారత్ కొనుగోలు చేసినట్లు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ తన నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఇది 34% అధికం. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 18 జూలై ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 21వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార టికెట్లు విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల వద్ద మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటైపోయాం వివిధ ప్రోగ్రాంలోకి. సో మరి ఈ రోజు వివిధ స్పెషల్ ఏంటంటే, సో ఫిలిం డైరెక్టర్ స్పెషల్ అనమాట. సో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి అయితే మీకోసం సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ నిన్నే పిల్లాడితో సినిమా నుంచి రాజేష్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్ల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

கட்கம் சிர்மானிஜி டிஎஸ்பி மியூசிக் கம்போசிஷன்லோ சுமங்கலி பண்ண பியூட்டிஃபுல் சாங் எது வினே சார் சிறுவெல்ல கரு லிரிக் அன்மாட. సో మరి 4:15 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మరి వివిధ టైం. మరి ఈ రోజు కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీకోసం మొగుడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

సింధూరం సినిమా నుంచి చిత్ర గారు పాడిన పాట విన్నారు. సిరివెన్నెల గారి బ్యూటిఫుల్ లిరిక్ అనమాట. 426 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న వివిధ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ టిప్పు అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ప్లే చేస్తాను, సిరివెన్నెల గారు లిరిక్. మరి శ్రీ ఆంజనేయం సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేజ్ ఉంటూ వివిధ భారతి FM 101.3.

మురారి సినిమా నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఉదిత్ నారాయణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. సో 4:40 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. మరి నెక్స్ట్ మీకోసం చంద్రలేఖ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

எஸ் மாதிரி டிஎஸ்பி மியூசிக் கம்போசிஷன்லோ டிஎஸ்பி அண்ட் மம்தா மோகன்தாஸ் பாடின சாங் இது வினேசாரு சிறுவன் கருள் இருக்கு. ராக்கி சினிமா நிச்சய சாங் வின தருவாத 449 கிராஸ் அப்பை 50 அயிப்பைந்து. தட் மீன்ஸ் வித டைம் கூட அயிப்பைந்து மாதிரி ஆர்ஜி சேத்தன் வெண்ணில ப்ரோக்ராம்தோ ரெடிగా ఉన్నారన్నమాట. సో మరి మీ శృతి టాటా బైబై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మరి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పైతే వెళ్ళాలి. సింపుల్ లివింగ్, పీస్ఫుల్ లివింగ్ అని అన్నారు. అంటే సింప్లిసిటీని అలవాటు చేసుకోండి, ఓకేనా? అనవసరమైన కాంప్లికేషన్స్కి దూరంగా ఉండండి అండ్ సింప్లిసిటీని హ్యాబిట్గా చేసుకోండి, ఓకే? అది జస్ట్ స్టైల్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ అనమాట. సో దాన్ని హ్యాబిట్గా చేసుకుంటే లెస్ స్ట్రెస్, మోర్ స్మైల్స్, అదే మ్యాటర్, ఓకే? కీప్ ఇట్ సింపుల్, లివ్ ఇట్ బ్యూటిఫుల్, అదనమాట సంగతి. ఓకే, మీ ఆర్జే శృతి ఇవాళకైతే గుడ్ బై చెప్పేసి బై బై చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్.
1: Yes, dear friends, I am talking about Alzheimer's disease.
0: అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్. అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి.

0: జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారంతటా వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతోపాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ కి ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే, అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది, కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు, ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకే ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి. కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్, చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే

0: మీరు వారికి కావలసిన కేర్ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం. కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ని బర్డన్గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో. కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి సిసింద్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం రా

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట రాజసింహ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సాహిత్యం, సంగీతం రాజ్ కోటి.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమంలో తర్వాత పాట తొట్టి గ్యాంగ్ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి పాడిన గీతం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం. సంగీతం కెవి మహదేవన్.

0: గోపయ్య
1: గోధూళి
0: ఎందువలన
1: గోధూళి ఎర్రనా ఎందు

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. బాలవాణి చిన్నారుల కార్యక్రమం.

ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ టి రాజేశ్వరి, ప్రధాన ఉపాధ్యాయులు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత శంకర్నాథ్ రెడ్డి, 10వ తరగతి. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్నారు పూజిత.

0: ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర తెలియజేస్తుంది విద్యార్థిని బి కావ్యశ్రీ.
1: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రసిద్ధి చెందిన భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు. ముఖ్యంగా ఆంధ్ర స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్న రాయలసీమ ముద్దుబిడ్డ. ఆంధ్ర స్వాతంత్రంలో తొలిసారిగా బ్రిటిష్ వారితో పోరాడి అమరుడైన ఆంధ్రవీరుడు. రాయలసీమ వాసిగా

0: బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ధైర్యశాలి, దేశభక్తుడిగా పేరుగాంచిన ఆంధ్రవీరుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈయన 1806 నవంబర్ 24 నాడు రూపనగుడి గ్రామం, ప్రస్తుతం కర్నూలు జిల్లాలో, మల్లారెడ్డి సీతమ్మ అనే పుణ్యదంపతులకు జన్మించారు. నరసింహారెడ్డి తండ్రి కోయలకుండ్ల తాలూకాలోని ఉయ్యాలవాడకు చెందిన పాలేగార్ కుటుంబానికి చెందినవాడు. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొదటి తెలుగు వ్యక్తి. 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో కంపెనీ అధికారులు సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మార్పులలో రైతువారి వ్యవసాయ వ్యవస్థను ప్రవేశపెట్టడం మరియు చిన్న సన్నకారు రైతులను, పేదలను దోపిడీ చేయడం ద్వారా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకునే మార్గం రూపొందించారు. దీనితో వేలాది మంది రైతులు, కార్మికులు, శ్రామికులకు నష్టం వాటిల్లుతుందని గ్రహించిన నరసింహారెడ్డి గారు ఆనాటి ప్రజల పక్షాన పోరాటం ప్రారంభించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై ప్రెసిడెన్సీ 1803 శాశ్వత పరిష్కారం ప్రకారం సామాజిక ఆర్థిక స్థితిని మతంత ఏర్పాటు చేసుకోవాలని, ఆనాటి ప్రభుత్వం భూమిని ఎవరైనా సాగు చేసుకోవచ్చు, అలా చేసే హక్కు కోసం ఈస్టిండియా కంపెనీ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. పాత వ్యవసాయ వ్యవస్థను ఇష్టపడే పాలేగార్ల మరియు ఉన్నత స్థాయి ప్రజల హిందూ సమాజంలోని వివిధ వర్గాలు ఏకకృతం చేయబడిన సామాజిక వ్యవస్థ యొక్క వారసులు కూడా ఈ వ్యక్తుల భూములను తొలగించారు. వీటన్నిటితో ప్రేరేపితుడైన నరసింహారెడ్డి ఉద్యమానికి నాంది పలికారు. ఈ ఉద్యమంలో భాగంగా ఇతన్ని కొన్ని చోట్ల అహింసాయుత మార్గాలలో పాల్గొనడం వల్ల ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేశారు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు, దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాంగ్రెస్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారులను, భయప్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. దీనితో పాటు మన ఆంధ్ర ప్రాంతంలో నరసింహారెడ్డి అనగానే దొరవారి నరసింహారెడ్డి, నీ దొరతనము కూలిపోయే రాజా నరసింహారెడ్డి, కాలికి సంకెళ్ళు వేసి, చేతికి బేడీలు వేసి, పారతో పట్టి తెచ్చి బందికానిలో పెట్టిరి అనే కవిత ఉంది. మన ఆంధ్ర ప్రభుత్వం ఇతనికి గుర్తుగా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ను కర్నీల్లో నిర్మిస్తున్నారు. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతని నిజాయితీ, న్యాయకత్వం, పట్టుదల, పోరాట స్ఫూర్తి చూడాలి అనేది మన నరసింహారెడ్డి గారి స్ఫూర్తితో మనకు దోహదపడుతుంది. ఇలాంటి వారి ఆదర్శంతో దేశం, రాష్ట్రం, ప్రాంతం నాకేమిచ్చింది అనే ఆలోచనతో కాకుండా దేశానికి నేనేమిచ్చాను అన్న విధంగా మన మాతృభూమి ఋణం తీర్చుకోవడానికి ప్రతిజ్ఞ పూనుదాం. జై హింద్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మాట విలువ అనే ఒక నీతి కథను వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు చైత్ర కార్తిక్.
2: అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు. గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా? గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు. కప్పకూత రాత్రి పగులు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ కోడి ఒకే ఒకసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీనివల్ల అర్థమైంది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు. ధన్యవాదాలు.
1: ఇప్పుడు ఒక చక్కటి దేశభక్తి గీతం వినిపించడానికి డి సానియా, బి చందన, ఎం కార్తిక, పి మైత్రి, జే దాక్షాయిని, కే భారతి వస్తున్నారు. విందామా మరి.

0: ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు సంభాషణ రూపంలో తెలియజేస్తున్నారు విద్యార్థులు. పి గణేష్, జి మహేష్, టి లక్ష్మీ గణేష్, డి బాలాజీ, ఎస్ ఉస్మాన్.
1: అరే రాహుల్, రేపు మన బడిలో స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది, నువ్వు రేపు బడికి హాజరవుతావా?
2: సరేరా, నేను రేపు బడికి ఖచ్చితంగా హాజరవుతాను.
1: రాహుల్, రేపు నేను బడికి వచ్చేటప్పుడు మన దేశ జెండాను చేతిలో పట్టుకుని వస్తాను.
2: మొన్నటి నుంచి శివగాడు బడికి రావడం లేదు, రేపు స్వాతంత్ర దినోత్సవం అని తెలుసో తెలియదో వెళ్ళి చెబుదాం పద. శివా
3: శివా,
4: ఏంట్రా ఇలా వచ్చారు, ఏంటి విశేషం?
1: అరే శివ, రేపు మన బడిలో స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది, నువ్వు రేపు బడికి ఖచ్చితంగా హాజరు కావాలి, సరేనా?
4: సరే, నా పని తర్వాత రాము భీమా దగ్గరికి వెళ్దాం పద.
2: భీమా రాము,
5: ఏంట్రా ఇలా వచ్చారు, ఏంటి విశేషం?
4: రే, రేపు మన బడిలో స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది, రేపు బడికి హాజరవుతున్నావా?
6: అవునా, రేపు నాకు కుదరదు.
2: ఎందుకురా?
6: నేను రేపు ఊరికి వెళ్తున్నాను.
1: అలా నగుర్తురా, స్వాతంత్ర దినోత్సవం అంటే సంవత్సరానికి వచ్చే రెండు మంచి పండుగలు లాంటిది.
5: రే రాహుల్, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, అది ఎందుకురా రాహుల్, ఒకసారి వివరించు.
2: రే, స్వాతంత్ర దినోత్సవం అంటే సంవత్సరానికి జరుపుకునే రెండు జాతీయ పండుగలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవం, ఇంకొకటి గణతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారురా, అప్పుడు మనకు స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, వాళ్ళ పాదాల కింద బానిసల్లా బతికామురా, దానికి గుర్తుగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామురా. అంతేకాకుండా మనకు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎన్నో చక్కటి ఉపన్యాసాలు ఇస్తారురా మన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు. ఇలాంటి రోజు కోసం మనము సంవత్సరం అంతా ఎదురు చూడాలిరా, దానికే మనం రేపు ఖచ్చితంగా బడికి హాజరు కావాలిరా, సరేనా?
5: సరేరా, రేపు ఖచ్చితంగా బడికి హాజరు అవుతాను, నాకు స్వాతంత్ర దినోత్సవం అంటే అర్థమైంది.
6: క్షమించురా, రేపు ఖచ్చితంగా నేను బడికి హాజరవుతాను.
0: ఇప్పుడు మన స్వాతంత్ర సమరయోధురాలైన కడప రామసుబ్బమ్మ గారి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు అజయ్. మరి విందామా?
7: కడప రామసుబ్బమ్మ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె కడప జిల్లాకు చెందిన మహిళా నాయకురాలు. ఆమెను కడప గాంధీ అని కూడా పిలుస్తారు. ఆమె సమాజంలో చైతన్యాన్ని కలిగించడానికి ఎంతో కృషి చేశారు. నాడు ఆమె చేసిన పోరాటమే నేడు ఎందరో మహిళల పాలిట వరమై విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఉన్నత స్థాయిలో నిలిపింది. స్వరాజ్య పోరాట కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా తన భార్య రామసుబ్బమ్మని కోటిరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. రామసుబ్బమ్మ 1902 కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దాపల్లిలో కోనూదుల రామచంద్రారెడ్డి అచ్చమ్మమ్మ దంపతులకు జన్మించారు. 1917 ఆమెకు కోటిరెడ్డితో వివాహం అయ్యింది. భర్త ఆమెకు గురువయ్యాడు. ఆయన నేతృత్వంలోనే ఈమె ఇంగ్లీష్ నేర్చుకుంది. కొద్ది కాలానికే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యం అలవాటయ్యాయి. దానితోడు ఆమెలో సహజంగా ఉన్న పట్టుదల, ఉత్సాహం ఆమెకు స్వాతంత్ర ఉద్యమంలో బలమైన అనుబంధం ఏర్పడ్డాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో మద్రాసులో ఎంతో బలంగా సాగింది. అప్పుడు ఆమె ఆంధ్రకేసరి, టుంగటూరి ప్రకాశం చూపిన తెగువాని ధైర్యాన్ని కల్లారా చూశారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు తృణప్రాయంగా ధారపోయడానికి సమసిద్ధమై ఆంధ్రకేసరి త్యాగర్తిని రామసుబ్బమ్మ ఎంతో ప్రభావితం చేసింది. నాటి నుండి ఆమె తన కాలాన్ని, సమయాన్ని స్వాతంత్ర పోరాటానికి వినియోగించారు. 1938 ఆమె కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలుగా

0: ఎన్నికయ్యారు. ఎంతో సామర్థ్యవంతంగా తన బాధ్యతలను నిర్వహించి క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా తన పదవికి రాజీనామా చేశారు. 1940లో ఆమె మహిళా సమాజ ఏర్పాటు చేసి మహిళల హక్కు కాపాడడానికి ఎంతో కృషి చేశారు. దేశంలోనే ప్రసిద్ధి అయిన అనేక మంది మహిళలతో కలిసి ఆమె పనిచేశారు. కడపలో మహిళల డిగ్రీ కళాశాల స్థాపించడమే కాక స్వయంగా 100,000 రూపాయలు విరామం అందించి దాతృత్వం రామసుబ్బమ్మది. హోంరూల్ ఉద్యమం నాటి నుండి సాగిన కడప కోటిరెడ్డి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని మహాత్ముడి రాయలసీమ పర్యటన, సైమన్ కమిషన్ బహిష్కరణ, దండి ఉప్పు సత్యాగ్రహం మరెంతో ఉత్తేజీవితం చేశాయి. మహాత్మాగాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆదరించినప్పుడు వ్యక్తి సత్యాగ్రహంగా ముందు నిలిచారు రామసుబ్బమ్మ దంపతులు. స్వాతంత్ర పోరాటంలో పాటు ఆంధ్ర ద్వయంలో కూడా కోటిరెడ్డి వారి ధర్మపత్ని రామసుబ్బమ్మ ఎంతో కృషి చేశారు. రాయలసీమ ప్రాంతాల్లో ఖాదీ ప్రచారానికి వారు చేసిన కృషి గొప్పది. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1952లో జరిగిన ఎన్నికల్లో కడప నుండి గెలుపొంది శాసనసభ్యులయ్యారు. 90 ఏళ్ల సంపూర్ణ జీవితం అంతా దేశం కోసం సమాజం కోసం తప్పించి సమాజ సేవల చరిత్రార్థులైనారు కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. జనులంతా ఒకే కుటుంబం, జనమంతా ఒకే నిలయమనే స్ఫూర్తితో వీరి జీవనాన్ని సాగించారు. శ్రమశిక్షణే ఊపిరిగా, కష్టమే ఇష్టంగా, నిరాడంబరితే ఆలంబనగా, చెరిగిన చిరునవ్వుతో అందరినీ అప్యాయంగా పలకరిస్తూ అందరి హృదయాల్లో నిలిచిపోయిన వారు రామసుబ్బమ్మ గారు. ధన్యవాదాలు.
1: ఇప్పుడు గాంధీజీ గారిపై గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు హరీష్, హనుమంత్, చరణ్.

ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్ర అభినయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు రాచూరి శంకర్నాథ్ రెడ్డి. రుతర్ఫర్డ్, వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటను పెట్టుకుని వర్తకం పేరుతో ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరిరాజు దగ్గర జోల పట్టినప్పుడు ఎక్కడ ఉంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? రుతర్ఫర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడత నా ప్రజల సమస్యలకై పాటుపడతాను. స్వరాజ్యం ఒక్కడి ఇస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. ఒక్క సీతారామరాజు మరణిస్తే ఈ పుణ్యభూమిపై లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెల్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రమ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల్లో జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వాతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. రుతర్ఫర్డ్, అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే.

0: మాతరం, వందే మాతరం.
1: ఇప్పుడు ఆడసింహం అనే కథ వినిపిస్తాడు హర్షవర్ధన్, మరి విందామా?
2: అనగనగా ఒక అడవిలో ఆడసింహం మగసింహం ఉండేవి. మగసింహం చాలా మంచిది, కానీ ఆడసింహం చాలా చెడ్డది. ఏ జంతువును పట్టించుకునేది కాదు. అందుకే ఆడసింహం అంటే ఏ జంతువుకి ఇష్టం లేదు. ఒకరోజు ఆడసింహం చెట్టు కింద తన పిల్లలతో పాటు పడుకుంది. ఆడసింహం పడుకోవగానే పిల్లలు లేచి దారి తప్పిపోయారు. ఆడసింహం లేచి పిల్లలను వెతికింది. పిల్లలు దొరకలేదు. జంతువులన్నీ ఆడసింహానికి సహాయం చేశాయి. ఆఖరికి కోతి పిల్లలను కనిపెట్టింది. ఆడసింహం సంతోషించింది. అప్పటి నుంచి ఆడసింహం అందరితోనూ కలిసిమెలిసి ఉండేది. ఇందులో ఉన్న నీతి ఏమంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి.
1: ఇప్పుడు తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గీతంతో మన ముందుకొస్తున్నారు జాహ్నవి, చందన, పుణ్యదీక్షిత, లాస్య, చరిత, హర్షిత, నందిని.

0: వెళ్దామా?
1: ఇప్పుడు స్వాతంత్ర సమర యోధురాలైన వేదాంతం కమలాదేవి గారి గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు ఏఏ నవ్యశ్రీ.
2: వేదాంతం కమలాదేవి ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు. ఆమె ఆదర్శ కాంగ్రెసు వాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుప్రసిద్ధ తెలుగు మహిళల్లో ఒకరు. ఈమె 1897 మే 5వ తేదీన కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరు గ్రామంలో భ్రమరాంబ ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. ఈమెకు 12వ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో వివాహం జరిగింది. వైద్య విద్య చదువుతున్న భర్తకు తోడుగా కలకత్తాలో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి సుప్రభాదేవితో ఏర్పడిన పరిచయ సన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది. ఈమె సోదరుడు ప్రతాపగిరి రామమూర్తి స్వాతంత్ర యోధ్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1920 కాకినాడలో స్థిరపడిన పిమ్మట జాతీయ యోధ్యమ పోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వల్కడం ఇద్దరు ప్రచారం చేశారు. దేశ బాంధవి దువ్వేరు సుబ్బమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని 1921 సహాయ నిరాకరణ యోధ్యమంలో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేక మంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజీ ప్రశంసలను పొందారు. 1923 కాకినాడలో అఖిల భారత్ కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహర్షి బుల్సు సాంబమూర్తి ప్రోత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశేష సేవలు అందించారు. ఒక

0: యొక్క స్వాతంత్ర్య యోధ్యమ పోరాటంలోనే మహిళల్లో జాగృతికై కృషి చేశారు. స్త్రీలకు జాతీయ భావాన్ని ప్రేరేపించేవారు. ప్రాథమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. పక్షవాతంలో సరిగ్గా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా తన స్వగృహ ఆనంద నిలయాన్ని అనాథ శరణాలయంగా మార్చి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాన్ని విశాఖపట్నంలో నిర్వహించే బాధ్యతను ముళుసు సాంబమూర్తికి అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యతను చక్కగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా నూపడలోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20 అరెస్ట్ అయ్యారు. ఫలితంగా రాయవేలులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1931లో ఇదాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిళా సభకు అధ్యక్షత వహించారు. 1932లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కాంగ్రెస్ సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు ప్రకటించిన చోటులో కాకుండా వేరొక చోటులో కాంగ్రెస్ సమావేశాలు జరిగేవి. కమలాదేవి గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహాసభలకు తెల్లవారుజామున ప్రకటించిన ప్రకారమే నిర్విఘ్నంగా జరిపి తన అధ్యక్షతను తీర్మానాలను ఆమోదించారు. మళ్ళీ 2వ సారి రాయవేలులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలైన తర్వాత తన భర్త సహకరించకుండా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రచారం చేశారు. 1935 చట్టం ప్రకారం 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేశారు. ఆమె 1929, 1930, 1934లలో అఖిల భారత్ కాంగ్రెస్ స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు. 3 సార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిల్గా ఉన్నారు. ఢిల్లీలో సరోజినీ నాయుడు పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందుకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఈమె 1940 జూలై 14వ తేదీన తన 43వ ఏట పక్షవాతం కారణంగా మృత్యు చెందారు. మహాత్మా గాంధీ పిలుపుకి స్పందించిన మహిళగా స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి సేవానిరతితో సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
1: ఇప్పుడు మా కొద్ది తెల్లదొరతనము అనే దేశభక్తి గీతం వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు పుణ్యదీక్షిత, హారిక, ప్రణతి, వాసంతి.

0: మీరు ఇంతవరకు రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ టి రాజేశ్వరి, ప్రధాన ఉపాధ్యాయులు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత శంకర్నాథ్ రెడ్డి. 10వ తరగతి.
1: శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

0: marketing companies conforms to standards prescribed by the Bureau of Indian Standards. The United States, the United Kingdom, and a dozen other Western and Asian countries today reasserted that China's expansive claims in the South China Sea are illegal based on a 2016 arbitration ruling. A joint statement issued by the 40 nations said they reject destabilizing actions in the disputed waters that threaten regional stability. The South China Sea remains a major flashpoint with repeated territorial standoffs involving China and the Philippines, Vietnam, Malaysia, Brunei, and Taiwan. In the historic one-off women's test between hosts England and India, the Lords in London visitors were 250 for 4 in their second innings on day 3 when reports last came in. England were bowled out for 170 runs in their first innings. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m. while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్ ఆర్బీఐ అంటుంది.
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక, ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగుల

0: ఉద్దేశ్యాలతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం జిల్లా ర్యాంకింగ్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్ చంద్ర వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని

0: తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఈరోజు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు శ్రీమతి జె నాగమణి గారు పాడిన పద్యాలు వినవచ్చు. రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవిప్రియ పాడిన లలిత గీతాలు.

ఈరోజు రాత్రి 8 గంటలకు రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు. 8:45కు బావొచ్చారు నాటిక ప్రసారమవుతుంది. రాత్రి 9:16కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి

ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి

ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. రేపటి ప్రసార వివరాలు రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీత సుధా 3వ భాగం

రేపుదయం 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ పి. పి స్వప్న హైందవి. 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన జీవన ఎరువుల వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ సి యాస్మిన్ గారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు 7:20 హేమావతి సం ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంత

తరం నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 14వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో బువ్వ శ్రీ వై నర్సిరెడ్డి గారిచే కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వినవచ్చు. రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

రేపుదయం 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 చిత్రసీమ. సినిమా పాటలు వినవచ్చు. రేపుదయం 9:00 జనరల్ టాక్స్ మాధ్యమాల్లో భాష గురించి విశ్రాంత ఆకాశవాణి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డిపిఎస్ గోపాలకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం హరి.

రేపుదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. రేపుదయం 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. సాయంత్రం 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ కొండపల్లి వీరభద్రయ్య బృందం వారిచే నారద గర్వభంగం యక్షగానం.

రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్. రేపటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. రాధేశ్యామ్ చిత్రం కోసం యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి పాడిన గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట సుస్వాగతం చిత్రం కోసం నాగూర్ బాబు, జయచంద్రన్, మణికర్ణన్ బృందం పాడిన గీతం.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: కార్యక్రమంలో తర్వాత పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం బప్పి లహరి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కార్యక్రమంలో తర్వాత పాట అతడు చిత్రం కోసం శ్రేయ ఘోషాల్ పాడిన గీతం, సంగీతం మణిశర్మ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం.

ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు శ్రీమతి జె నాగమణి గారు పాడిన పద్యాలు వినవచ్చు. రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవి ప్రియ పాడిన లలిత గీతాలు వినవచ్చు.

రాత్రి 8 గంటలకు రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు, 8:45 భావగారు చారు నాటిక ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యలను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు PIB తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా EPFOలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలను 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2 ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీని ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

0: తెలిపారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు శ్రీమతి జె నాగమణి గార్లు పాడిన పద్యాలు.

0: వహికబడి నా పతి గతి నీ వెసలు పగ నా పతి గతి నీ వెసలు పగ నాగిక ఏ దిగతి జగతి ఇక నాగిక ఏ దిగతి జగతి నను దరియ రాగు మోహికబడి నను దరియ రాగు నను దరియ రాగు నను దరియ రాగు మోయి కబడి
1: సత్య నా ప్రేమ నైజము బాగుగానే రింగి ఇవంత మాత్రమున కోపింపవచ్చునా?

0: సత్య. దాసునిపై కోపము దండముతో సరి. ఇదిగో నీకు మృత్యుదండం, నన్ను అనుగ్రహింపు.
1: మాయావి, దూరముండము, చాలు చాలు నీ మృషోక్తులు.

నచ్చగా పల్కి పల్కి సుదకా సందాన స్వస్త్రీలలో

0: శ్రేయసి, ఇంకనూ నీ మౌఖ్యమేనా? నా మాట విని తర్వాత.
1: నీ మాట వినియే నేను ఈ అవస్థకు వచ్చి తిని ఇంక నన్ను విడిచిపోయి నిన్ను భక్తితో గొలుసు పడతలు నమ్మించి గొంతుపోయేము. నీకింకా నా ప్రేమ ఎందులకు?
0: ప్రియ, నాకు నీ ఎందటి ప్రేమ మగణ్యము, అనిర్వాచ్యము, వలపులు హృదయక సాక్షికములు గాల. ఇంతకంటే ఏమి నుడువగలను?
1: మరి నీ చర్యలో?
0: నా చర్యలు నీవు నాకు నీ ఎడగల ప్రేమకు సూచకములే.
1: అవునవును, నన్ను తిరస్కరించడం కూడా నీ ప్రేమకు సూచకమే. యమునా
0: నిస్సంకోచముగా

0: అట్లే కానిండు. కానీ నాథ, ఇంతకు ముందే నారద మునీశ్వరుడిచ్చటికే గుదెంటి నాకెంతయు ప్రీతితోడ తెలవిచ్చే
1: ఏమని
0: వ్రతంబ

0: శ్రేయసి, శ్రీకాళహస్తి యొక్క నారదుడు చెప్పినది గాన అవశ్య కర్తవ్యము.
1: ప్రాణవల్లభ, అందులకు ఒక దానం ఆవశ్యకము.
0: ఏమి? ధనములా?
1: కాదు, భర్తృదానము సుడి.
0: సత్య, నీ ప్రేమ ఇంత మాత్రమే గునా సత్య. అసదృశ్య రాగమప్ప కైవసమన్న.

0: గణేష, అట్టి అసంభావం అని మీకు తెలియదా? ప్రతాంతమున మీ దానం ఆవశ్యకమట.
1: సత్య, ఇంతకు నన్ను దానం ఎవరికి ఇయ్యదలచితివి?
0: నాథ, ఎవరికో ఎననేలా నారదముని ఇంద్రులకే.
1: సత్య, నీ దాస్యమునైన నేను అనాయాసముగా చేయగలను గాని ఆ జడదారి దాస్యమా సత్య? కస్తూరి కా

ఇంక ఏమి వల్వదనుడో, ఇంక ఏమి చేయమనుడో, ఏమి వల్వదనుడో, ఏమి చేయ

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీ పృథ్వీ వెంకటేశ్వరరావు శ్రీమతి జె నాగమణి గార్లు పాడిన పద్యాలు విన్నారు.

0: కేంద్రం లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవిప్రియ పాడిన లలిత గీతాలు.
1: లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో ఎం విజయేశ్వరి దేవిప్రియ పాడిన లలిత గీతాలు విందాం. ముందుగా ఆలపించవా డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ఎం విజయేశ్వరి దేవి ప్రియపాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయేశ్వరి దేవి ప్రియపాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టి చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాత పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో తర్వాత పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట తోడికోడళ్ళు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం మాస్టర్ వేణు.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట తలవంచని వీరుడు చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన ఆరుద్ర గీతం. సంగీతం కేవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత పాట శ్రీమంతుడు చిత్రం కోసం ఘంటసాల పాడిన దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య, సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: ये संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक ये स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए हैं, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక, దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ, నైతిక

0: ఉద్యోగతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
1: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూప్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, వీటీటీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం పరిత్రి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి బావగారొచ్చారు నాటిక.
1: ఏమండి చుట్టాల మాట ఏమిటండి? పోనీ మన వాళ్ళకు ఉత్తరాలు రాయండి.
2: ఏమని? మా ఆవిడ నగలు చేయించుకుంది, మీరు వచ్చి చూసి వెళ్ళండి అనే.
1: అలా రాస్తే బాగుంటుంది ఏంటి? అన్నీ రటమతం మాటలే.
2: మరి ఏం చేయమంటావే? నగలు చూసే భాగ్యానికి నువ్వు చూక నీ అత్తమామలు అంటే మా నాన్న మా అమ్మను కళ్ళు మూసుకు స్వర్గానికి వెళ్ళిపోయారు. నన్ను ఏం చేయమంటావే? పోనీ చెప్పు. మీ పుట్టింటికి వెళ్ళి మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు మీ చెల్లై అందరినీ తోడుకురానా?
1: ఊరుకోండి, తోలుకు రావడానికి వాళ్ళు ఏమన్నా గుడ్డవల్లేటి సొంతలో కొన్న పశువులు అనుకున్నారా?
2: అబ్బే, తోలుకు రావడం అంటే మా ప్రాంతంలో తీసుకురావటమే, తప్పేం లేదు. ప్రాంతీయ భాషా సరసం అది.
1: అడుక్కు తిన్నట్టుంది మీ సాడసం.
2: మీ ప్రాంతంలో సాడసం అడుక్కు తిన్నట్టుంటుంది కాబోలు, నాకు తెలియదులే.
1: మిమ్మల్ని కదిలించడం బుద్ధి తక్కువ నాది. నే పోతున్నా బాబు.
2: అమ్మమ్మమ్మ, వెళ్ళకు వెళ్ళకు. అదిగో టెలిగ్రామ్ జవాను కాబోలు వస్తున్నాడు మన ఇంటికి, చూడు చూడు.
1: నిజమేనండి, మా నాన్నకి ఈ మధ్య కీళ్ల నొప్పులు బాగా వస్తున్నాయన్నారు. ఎలా ఉందో ఏమిటో, నాకు గాబరాగా ఉంది. త్వరగా చూడండి ఆ టెలిగ్రామ్ ఏమిటో.
2: నోరుమీ, టెలిగ్రామ్ అంటే చావు కొబ్బరేనా ఏంటి? అందుకనే ఏది కొరి పెట్టారు నీ పేరు సుబ్బప్ప అని.
1: సరేలేండి సాంబడం, చదవండి ముందు.
2: అలాగే. అరైవింగ్ 4th July ఇండియా, మీట్ బాంబే ఎయిర్పోర్ట్ ఆనంద్. అమెరికా నుంచి మా అన్నయ్య వస్తున్నాడే. ఎంత మంచి రోజే ఇవాళ, 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వదేశానికి వస్తున్నాడే మా అన్నయ్య.
1: ఎవరండి? ఎవరు? అమెరికా బావు గారే. చాలా సంతోషం. 4th July అంటే ఇవాళగా విమానం ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కోండి. ఇదేగా మన పెళ్ళైన తర్వాత రావడం. ముందు మీరు లేచి త్వరగా తెమలండి, ఆఫీసుకు 4 రోజులు సెలవు పెట్టండి. ఎన్నాళ్ళకో వస్తున్నారు, మీరు వెళ్ళి ఆఫీసులో కూర్చుంటే బాగుంటదండి.
2: నువ్వు కూడా త్వరగా తెమలు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం.
1: బాబు నాకు తెగని సిగ్గు, బావగారు ఎదుటపడి మాట్లాడటమే. నేను రానండి, మీరు వెళ్ళరండి.
2: అవునులే, అసలే పాకయాజి గారు వంశంలో పుట్టావు, నీ చేతస్థాయిలు ఎక్కడికి పోతాయి? ఏమే, నిజంగా భగవంతుడు నీ పట్ల ఉన్నాడే. చుట్టాలు రావాలి అని నువ్వు కోరుకునేసరికల్లా భగవంతుడు టకామని చుట్టాలను పంపించిస్తున్నాడు, అందులోనూ అమెరికా చుట్టానా?
1: ఏమోలేండి, అంతా సర్వేశ్వరుడి కృప. ఇప్పుడు చెప్తా శ్యామల పని.
2: ఏ శ్యామల పని?
1: అదే మన ఇంటి ఎదురుగా రోడ్డుకి అవతల పక్క లేదు మున్సిపాలిటీ శ్యామల.
2: ఇబ్బంది నోర్మీ, వాళ్ళ ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడని ఆవిడ మున్సిపల్ శ్యామల అంటే బాగుంటుంది ఏమిటి?
1: ఏ, నన్ను అనడం లేదు ఆవిడ రైల్వే వదిని గారు అని. మీరు రైల్వేలో పనిచేస్తున్నంత మాత్రాన నేను రైల్వే వదిని గారిని అయిపోయానా? నేనేం రైల్లో బొగ్గు వేయటం లేదు, రైలు ఇంజన్ నడపడం లేదు. పైగా వాళ్ళ బావగారు టీకాల ఇన్స్పెక్టర్ అని మహా గొప్పలు చెప్పుకుంటుంది. ఇక చెప్పమని చూద్దాం, మా బావగారు అమెరికా బావగారు.
2: చాలే ఊరుకో, ఎవరైనా ఉంటే నవ్విపోతారు. పద పద స్నానాన్ని నీళ్ళు తోడి అన్నం వడ్డించు. ముందు ఆఫీస్కి వెళ్ళి సెలవు చీటి పారేసి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇదిగో రాత్రి ఏమైనా స్పెషల్స్ చేయి, పాపం విదేశాల నుంచి నోరు చవి చచ్చి వస్తున్నాడు.

0: అన్నట్టు ఏమే వాడికి పెసరట్లు అంటే ఇష్టమే. సాయంత్రం అల్లం పచ్చిమిర్చి వేసి పెసరట్లు టిఫిన్ చేయి.
1: అవన్నీ నాకు వదిలిపెట్టండి, చూస్తారుగా మీరే. ముందు మీరు రెండు మెతుకు తిని అవతల కళ్ళండి బాబు, నాకు పని తీరుపడి అవుతుంది.
0: అలాగే అలాగే, ఏడ్చేదాన్ని మూడు వస్తే నా మూడు వస్తాడని వాడి పేరు చెప్పు, నేను కడుపునుండా తినొచ్చు.
1: అయ్యో, లేకపోతే నేను చేయడం ఎరుగుదునా, మీరు తినడం ఎరుగుదురా, ఎప్పటికప్పుడే పరగడుపు.
0: ఓ మై గాడ్, అప్పుడే పదైంది. పద పద పద.

0: వదిని గారు, ఓ శ్యామలదిని గారు.
1: వచ్చే వచ్చే.
2: ఏమిటి వదిని గారు, ఈ విషయం విన్నారా? ఎక్కడైనా మసూచి ఉన్నట్లు బోగట్టా చెబితే మున్సిపాలిటీ వారు 1,000 రూపాయలు ఇస్తారట. మా టీకాల బాబు గారు చెప్పారు.
0: మీరు ఈ సంగతి విన్నారా వదిని గారు?
2: అదేమిటో,
0: అమెరికాలో ప్రతి ఒక్కరికి 1 లేదా 2 కార్లు ఉంటాయట. చెడిపోయిన కార్లని అక్కడికక్కడే వదిలేసి వెళ్ళి పనిలో పని దారిలో కొత్త కారు కొనుక్కుని మరీ పెడతారట.
2: అమ్మో అమ్మో,
0: చూడండి, టెలివిజన్లు రేడియోలు కాస్త రిపేర్ వస్తాయనుకోండి, బాగు చేసుకోట, గంపలో తెచ్చి బజార్లో చెత్త కుండీలో పడేస్తారట. మా అమెరికా బావగారు రాశారు, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వదిని గారు. అమెరికా నుంచి మా బావగారు వస్తున్నారు ఇవాళ.
2: చెడిపోయిన రేడియోలు టెలివిజన్లు ఏది తీసుకురమ్మనకపోయారా? ఇక్కడ మరి తలా 2 తీసేసుకునే వాళ్ళం కదా. పోనీ లగేజీ కావాలంటే తలా 1 రూపాయి ఇచ్చేవాళ్ళం.
0: మా బావగారు అటువంటి చెడిపోయిన వాటిని ముట్టుకోరు. వారికి నెలకి జీతం ఎంతో తెలుసా?
2: ఆ మహా ఇస్తే టీకాల ఇన్స్పెక్టర్ కంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటాయేమో.
0: తెలియకపోతే నన్ను అడగండి, చెప్తా. అంతేగాని మా అమెరికా బావగారిని కించపరచకండి. వారి జీతం నెలకి 20,000.
2: ఏమిటి, రూపాయలే
0: కాదు, చిల్లర పెంకులు. వారింట్లో అందరికి తల ఒక కారు ఉంది. నన్ను వాళ్ళ తమ్ముణ్ణి కూడా అమెరికా వచ్చే ఉంటున్నారు మా బావగారు. ఇక్కడేముంది, ఎంత రాత్రింబౌలు కష్టపడినా 1,500 అని.
2: వదిన గారు, మీరు వెళ్తే చెప్పండి, అక్కడి పరిస్థితులు బాగుంటే మేము కూడా వస్తాం. మీ బావగారి పేరేమన్నారు?
0: ఆనందం గారు. ఇవాళ విమానంలో వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు వదిన గారు. మరి ఈసరికి విమానం వచ్చే ఉందేమో కూడాను, మా పెళ్ళైన తర్వాత ఇదే వారు ఇండియాకి రావడం.
2: ఇదిగో వదిన గారు, వారు వస్తే మాకు కూడా కొంచెం పరిచయం చేయండి.
0: అలాగేలేండి, వస్తా. మా వారు రాగానే వారితో సంప్రదించి టిఫిన్లు చేయాలి. వారికి ఏమేమి ఇష్టమో పొద్దున్న అడగడం మర్చిపోయాను.
2: ఇది అన్నట్టు వదిన గారు, అమెరికాలో మన గారెలు ఆవాళ్ళు దొరకవట కదా, పోనీ అవి చేయండి.
0: ఏదో చేయాలి. వస్తా వదిన గారు. మేం బొంబాయి వచ్చిన ఇన్నాళ్లకు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందులోనూ మా వారి స్వయాన అన్నగారు, నాకు బావగారు.

0: வச்சு வச்சு வச்சு.
1: ஏமா, தம்முடு கோபாலம் லேடா, நேனு ஆனந்தாண்ணி.
2: అయ్యో నామతి మండిపోను. మీరా బావుగారు, మిమ్మల్ని నిలబట్టే మాట్లాడేస్తున్నాను. రండి రండి, లోపలికి రండి. అమెరికా నుంచేనా సరాసరి రావడం?
1: అమెరికా నుంచేనమ్మా.
2: క్షమించాలి, గుర్తుపట్టలేకపోయాను.
1: ఇది మీ పెళ్ళయ్యాక ఇదేగా నేను ఇండియాకి రావడం? నన్ను ఇదివరకు మీరు చూడలేదు కదా అన్నట్టు తమ్ముడిడమ్మా.
2: మీకోసమే సెలవు పెట్టి ఏరోడ్రోమ్కి వెళ్తానన్నారు బావుగారు. అవును, సాయంత్రం కాని విమానం రాదని చెప్పారే.
1: పొరపాటు విన్నాడేమో, 12 గంటలకల్లా విమానం దిగిందమ్మా.
2: వారు వచ్చే వరకు ఉండడం ఎందుకు గాని, ఎప్పుడనగా తిన్నారో, ముందు మీరు భోజనం కానివ్వండి.
1: అలాగే, స్నానం ఇప్పుడు చేయను, తర్వాత చేస్తాను.
2: ఇదిగో క్షణంలో వడ్డించేస్తా. రండి రండి బావుగారు, వడ్డించేశాను. ఇగో నీళ్లు, టవలు.
1: ఎందుకమ్మా ఇన్ని రకాల పిండి వంటలు?
2: ఎక్కువేం చేయలేదులేండి, గారెలు, ఆహళ్ళు, మామిడి పళ్ళు, పరమాన్నం అంతే.
1: మా వాడు వెండి కంచాలు చేయించాడు ఏమిటి? ఇక్కడి వాడి సంపాదన బాగానే ఉందన్నమాట.
2: బాగానే ఉందండి. నాకొకటి, వారికొకటి వెండి కంచాలు, మొన్ననే 2 గాజుల జతలు, మెళ్ళో గొలుసు కూడా చేయించారండి. ఏది, మేమిద్దరమేగా ఇక్కడికి వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఏదో మిగుల్చుకుని ఒక్కొక్కటి చేయించుకుంటున్నాం.
1: చూడమ్మా, ఇక్కడేం అవసరపడతారు కానీ.

0: మీరు కూడా అమెరికా వచ్చేయండి, కావలసినన్ని నగలు చేయించుకోవచ్చు.
1: మీరు కూడా నెల జీతంలో 2 కార్లు కొనుక్కుని మిగతా దానిలో టెలివిజన్లు అవి కొనుక్కోవచ్చు.
2: మా శ్యామలోదీంతో మీరు వచ్చే ముందే ఈ మాట అన్నాను.
1: ఏమమ్మా, మా వాడే ఉన్న 2 డబ్బులు వెనకేస్తున్నాడా? వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడా?
2: అలా ఖర్చు పెడితే ఎలా బావుగారు, అన్ని వేళలు మనం అవుతాయా? కాలు నొప్పి రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు. అందుకని జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా 4,000 వరకు కూడా పెట్టాం. అయినా మీ తమ్ముడు గారు జాగ్రత్త మనిషే గాని దుబారా మనిషి కాదులేండి.
1: నీలాంటి భార్య దొరకడం మా వాడి అదృష్టం అమ్మా. అక్కడ అమెరికాలో మీ అక్కయ్య, అంటే మా ఆవిడ, ఆవిడ కూడా కాస్త పొదుపు చేసే మనిషి అయితే ఎంతైనా కూడబెట్టుకోవచ్చమ్మా. నెలకు 20,000 వరకు వస్తుందా? ఆ 20,000 ఖర్చు చేయవలసిందే. తల్లికి మించిన వాళ్ళు పిల్లలు ఖర్చు చేయడంలో. అందరికీ తలా ఒక కారు ఉందా? మార్కెట్లో కొత్త కారు రావడం ఆలస్యం, ఈ పాతగారు ఎవరికో ఇచ్చేయడం, కొత్తది కొనుక్కోవడం.
2: ఇచ్చేయడం అంటే సగం ఖరీదుగా?
1: సరేలే, సగం ఖరీదు 10 రూపాయలు తక్కువ చేసి అమ్మటం ఇలాంటివి అక్కడ ఉండవమ్మా. ఇచ్చేయడం అంటే ఊరికే ఇచ్చేయడమే. ఏమిటి, మాసిపోయిన చొక్కా ఎవరికైనా ఊరికే ఇచ్చేయడం లేదు అలాగా
2: అన్నట్టు చెప్పడం మర్చిపోయా బావుగారు. వారి ప్యాంట్లు 4, నా చీరలు 2 బుట్టలు వాడికేసి ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఒకటి కొన్నాను.
1: నువ్వు చాలా పొదుపురివమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రాత్రి బండికి మనం, అంటే నువ్వు నేను తమ్ముడు మన ఊరు వెళుతున్నాం. నేను వస్తూ వస్తూనే 3 టికెట్లు రిజర్వ్ చేసుకుని వచ్చేసాను. చూడమ్మా, నీ బట్టలు అవే సిల్క్ చీరలు వగైరాలు ఒక పెట్టులో సర్దుకో. నగలు డబ్బు అన్ని ఎక్కడెందుకు చెప్పు, అన్ని మన ఊరు తీసుకుని పోదాం.
2: అలాగే అన్ని పెట్టులో సర్దేస్తాను. నాకు చాలా రోజుల నుంచి మన ఊరికి వెళ్లాలని ఉంది. మా నాన్నకు అసలే కీళ్ల నొప్పులట, ఎలా ఉన్నారు?
1: ఎలాగూ వెళుతున్నాం కదమ్మా, అందరినీ చూసి వచ్చేద్దాం. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానేమో, ఊళ్ళంతా విరగ్గొట్టినట్టుందమ్మా.
2: అదిగో ఆ గదిలో పక్కేసాను పడుకోండి బావుగారు, ఫ్యాన్ కూడా వేసింది. ఆయన వచ్చిన తర్వాత నేను లేపుతాలేంటి?
1: అలాగే చూడమ్మా, వాడు వచ్చినా 1 గంట సేపటి వరకు లేపకు, కాస్త నిద్రపోవాలి మరి.
2: అలాగే అలాగే.
3: హేమేవ్ అర్జెంట్ గా రావాలి. ఏ వచ్చింది ఎవరో చెప్పుకో.
2: ఏం, నాకేం తెలుసు. 2,000 కొలలు అమెరికా బావగారు ఇందాకే వచ్చారు. హాయిగా భోజనం చేసి గదిలో పడుకున్నారు, ఫ్యాన్ కింద చల్లగా నిద్రపోతున్నారు.
3: చల్లగా నిద్రపోతున్నారా? పంప ముంచే వాడేవాడి, హాయిగా భోజనం పెట్టి గదిలో కూడా పడుకోబెట్టావు. పదో చూద్దాం. ఏడే గదిలో ఇదేమిటి, 60 తలుపులని తీసున్నాయి, దొడ్డి తలుపులు తీసున్నాయి. వాడితో మన ఇంటి విషయాలు ఏమన్నా చెప్పావా?
4: అదే, మనం చేయించుకున్న నగలు, బెండి కంచాలు, ఆదా చేసిన డబ్బు అన్ని చెప్పేశాను.
3: అన్ని చెప్పేశావు? కొంప ముంచాలి పప్పు చూద్దా. వాడికి ఎలా చెప్పావు నువ్వు?
4: ఆయనంతటా ఆయనే, నేను ఆనందుని అమెరికా నుంచి వస్తున్నా, తమ్ముడేడి అంటూ వచ్చారండి. నమ్మకుండా ఎట్లా ఉండను.
3: వాడికి ఇవన్నీ ఎట్లా తెలుసు అబ్బా? అవును, ఈ విషయాలు బిగ్గరగా ఎవరితోన్నా చెప్పావా?
4: అదే, మన గోర దగ్గర నిలబడి బిగ్గరగా కేకేసి శ్యామల మోదని గారితో చెప్పానండి.
3: ఇళ్ళ ముచ్చట్ల మండ, లౌడ్ స్పీకర్ లాగా వీధిలో తప్ప ముచ్చటించుకోరు. ఇంకేముంది, ఊరంతా వినేలా గట్టిగా అరిచుంటావు. అది విన దారేపోయే వెదరవాడు వచ్చేసి బావగారి వేషంలో వచ్చాడు, మన కొంప ముంచాడు. అయ్యో, నగలు డబ్బు చీర్లు వెండి కంచాలు అన్ని గోవిందో గోవింద. వచ్చింది నీ బావగారు కాదే, నా బావగారు వచ్చారు.
4: సరేనా అండి?
5: శ్రోతలు ఇంతవరకు బావగారు వచ్చారు నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. నువ్వు వస్తావని చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో తర్వాత పాట బాద్షా చిత్రం కోసం దలేర్ మెహందీ రాణి నారెడ్డి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట. మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి గీతం, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం స్పీకర్ అగస్తి సిల్వియా అనీషా పాడిన శ్రీమణి గీతం, సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అసెంబ్లీ రౌడీ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన గీతం. సంగీతం కేవీ మహదేవన్.

కార్యక్రమంలో తర్వాత పాట నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, సంగీతం ఇళయరాజా.

0: విశేషం.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి